0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్. ఆకట్టుకుంటా, పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి, KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
7: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
3: Idi office party aa leka jatra?
7: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
8: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ, ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్, మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు.
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్.
5: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
2: ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్ ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి.
7: అమ్మా, Saturday movie?
8: Mm-mm. Manapadi class.
7: Mama, old Mithano had a farm.
8: Uppu kappu rambu. Telugu padhyam cheppu.
7: Uppu kappu rambu.
8: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi

0: 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్రా మనబడి, తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.siliconandhra.org. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.

0: for Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్నీ ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Radio Surabhi, powered by India Bazaar. Nobody gives you India like we do.
9: Manishi putti naka puttindi matamu. Putti aa manishineye venaki nettindi matamu. Talli kadupulo nundi ellinatti manishi తలచకురా ఏ చెట్టు గతము, ఏ చెట్టు గతము.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalain Aishwaryam, your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: India ki teleport aithe enta baaguntundo.
4: What if India was just a tap away?
5: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With my pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support@mypursue.com.
6: Istinamma vayanam puttukundi vayanam ee shravana masallo mee radio surabhi meeku andistundi kotta sambaralu maa surabhi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puttukodaniki but with a different twist intinta surabhi mee mee intiki raavalanu meer anukunte mee aahvananni tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.
7: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
8: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: ఎంజాయ్మెంట్ యువలో మనం బస్సు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kundi sodu. Hey, kitak kitak lehku kattu mokki poddi downu. Hey, salam kuttu chillam kuttu manate raflesu. Hey, kinu maru yela kutti penchu zara dosu.
2: Hey, liri kiri pakate, piti kiri lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.

0: one more time, please.
1: Hey, don't stop dancing. Bona kaalu loading. Don't stop dancing. Bona kaalu loading. Hey, don't stop dancing. Bona kaalu loading. Hey, don't stop dancing. Bona kaalu loading.
2: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.
3: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi, meeku andistundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu, samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi, 107.9 FM HD3.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: skills, calibration knowledge though, neeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
2: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
0: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
0: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
6: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
7: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఇంకోర బై నీకు అమెరికా ఈజ వచ్చినకి మంచి గడియలు సిగరెట్ అగ్గితో ఆరదించి
2: సులా పానంతో నీ సోపతికి దావత్ ఇవ్వాలని పబ్బతి పట్టినం జరం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee personality industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Hi, name is Aarti Patnaik. America lo mottamodati 24/7 radio, Radio Surabhi ani kotta frequency tosnaru, ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukoni radio vinochu. Good luck, Radio Surabhi.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా G3 @ 919-491-4514.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Hey, ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుక్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి ముందు చేయాలని చూసావు, నిన్ను కంద కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
2: ఒక్కో టైగర్ కప్పకో.

0: Tiger Cop. Atumeta Raja.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
2: చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు.
3: రాధిక గారు, నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ.
2: నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివి అయితే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేడో గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్ గా రాధికలందరి నుంచి
1: రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 11 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: Istinamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
8: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
9: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అయ్యా బ్రదర్ అబ్బమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారా.

0: Radio Surabhi, powered by India Bazaar. Nobody gives you India like we do.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge, though, make your best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Go!
1: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra, where memories become conversations. Prati Adivaram Udayam, 8 నుండి 10 వరకు. నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देश कालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिंचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् वित् वीवीएफ् एग्टेक् आईएनसी. मल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् आईएनसी C is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
2: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
4: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
5: వింటున్నది రేడియో సురభి, డాలస్ నంబర్ వన్ తెలుగు స్టేషన్, ఓజీ తెలుగు రేడియో, ఓన్లీ ఆన్ 107.9 ఎఫ్ఎం HD3.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెళ్ళేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3. ఉన్నది ఒకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge though, neeku best experience on Vistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Aday 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
3: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
4: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
5: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
6: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో శిల్పం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్
3: 107.9 FM HD3. నాన్న గోపాల శృతి చేసుకోవాలా, ప్రేమించి పెళ్ళాడాలంటే.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీటీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి, KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్.
5: మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Nee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future starting today.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 ఎలక్ట్రానిక్స్.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. అమెరికా వచ్చిన అప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.
4: Bob Clearmount mixed with attitude, funky drums from hell.
5: Malapeta, malapeta, nido peta, peta rap. Peta rap.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya Me Asalaina Aishwaryam, your daily dose of goodness. Me Arogya Nikapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge though, you could best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandiche vidhanam ivanni kuda chodutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Pallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Pallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: Adhe 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
0: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: who's gonna rock you? Ladies and gentlemen, please welcome
1: Mahal. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स अ पर्फेक्ट बैलेंस. देशकालमान परिस्थितुलु, प्रकृति दानि पडिनचे विधानं इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि, बट वी मूव्ड ऑन. स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी. मल्लेमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड, इट इज द फ्यूचर. वीवीएफ एक्टेक आईएनसी is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call
5: 848-244-0213.
6: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality pro. Meeku marinta cheru kaabotham. Keep listening to me next on Radio Surabhi.
7: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
8: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
9: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
8: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
9: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
8: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కవా పరోటా.
6: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
8: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos, Zoho, powering possibilities with Radio Surabhi.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
10: అమెరికా వచ్చిన అప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: mix.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: లూలు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com, perfect for dine in, take away or full service catering.
7: నేను మీ చంద్రబోస్ ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
8: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, పిచ్చామి కబాబ్, పరాటా.
5: ఏంది బ్రో, గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ .com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బి యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: Kodi rupayala kosam mee aakhari prasna. Ready?
6: Yes sir.
5: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
6: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
5: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
7: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం.
1: రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా
6: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
5: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీట్ పెరుగు పిండి కేక్స్ జస్ట్ స్మూత్ షాపింగ్ బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు ట్రస్ట్ కావాలి
7: డైలీ నీడ్స్ ఫెస్టివల్ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే
5: స్వదేశీ గ్రోసరీస్ ఇర్వింగ్ కాసిల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవర్ మౌంట్ సౌత్ లేక్ అండ్ మెనీ మోర్

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
4: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. Radia?
7: Yes, sir.
6: Rajula's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
6: You're absolutely right. Rajula's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajula's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure. How many people are we expecting?
4: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
9: Idi office party a leka jatra?
4: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
10: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
11: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
10: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
12: Hi, I am R.T. Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi. Kotta frequency tosnaru ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio ni vinochu. Good luck, Radio Surabhi.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
13: Swami. శరణమయ్యప్ప.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
7: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

గుడ్ మార్నింగ్ గర్లెస్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నానండి. నేను మీ ఆజే శృతి వెంకట్. వెల్కమ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్ ఓన్లీ ఆన్ రేడియో సిరపి 107.9 FM HT3 సౌండ్స్ లైక్ హోమ్. సో ఎలా జరిగింది మీ వీక్? ఈ ఫ్రైడే పల్లక్ష వ్రతం జరిగింది కదా, సో వ్రతం చేసుకున్న వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. నేను కూడా, మాకు ఇయర్ ఫెస్టివల్స్ లేవు, సో నేను కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి తాంబూలం కోసం వెళ్లాను. అండ్ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇల్లు, ఇంకో నుంచి ఇంకో ఇల్లు, అలా ఇల్లు హాపింగ్లు చేసుకుంటూ ప్రసాదాలు, కబుర్లు, అబ్బాసలు. టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. కానీ మనము ఒకటి రియలైజ్ అయ్యానంటే, ఇండియా చాలా దూరంగా ఉన్నా కూడా అసలు ఈ పండుగ వచ్చిందంటే ఆ అట్మాస్ఫియర్ ఒక వేరే లెవెల్లో ఉంటుంది కదా. అండ్ స్పీకింగ్ ఆఫ్ పండగ, నిన్న ఇంకొక పండగ కూడా జరిగిందండో, ఎస్పెషల్లీ మన మెగా ఫ్యాన్స్ కి. అదేనండి, మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. సో బర్త్డే రోజు ఫ్యాన్స్ కి ఆయన రిటర్న్ గిఫ్ట్ లాగా ఈ కాకా గ్లిమ్స్ కూడా వచ్చేసింది. ఓ మై గాడ్, అసలు ఎంత బాగుందండి. ఐఎమ్ సో సో లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ మూవీ. సో చిరంజీవి గారికి మన రేడియో సురిపి తరపున బిలేటెడ్ బర్త్డే విషెస్. ఇలాంటి బర్త్డేస్ మరెన్నో సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మరి మెగాస్టార్ బర్త్డే వీకెండ్ కదా, ఒక చిరంజీవి సాంగ్ లేకుండా ఎలా అండి, ఏమంటారు? సో కానీ సాంగ్ ఏంటో మూవీ అంటే నేను చెప్పను. మెగా ఫ్యాన్స్ కి అసలు హింట్ కూడా అవసరం లేదనుకుంటున్నా. సాంగ్ స్టార్ట్ అయిన ఒక ఫ్యూ సెకండ్స్ కి గెస్ట్ చేసేస్తారేమో, చూద్దాం. లెట్స్ సీ, వాల్యూమ్ పెంచండి. హియర్ కమ్స్ ద సాంగ్, ఆర్ ఫస్ట్ సాంగ్.

Welcome back. That was a hit song from the movie Gharana Mugudu. Okay, so మనం మాట్లాడుకుంటున్నాము వరలక్ష్మి వ్రతం తర్వాత నాకు చిన్ననాటి పండుగలు గుర్తొస్తాయి అని చెప్పాను కదా ఇందాక. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు పండగ అంటే ఫెస్టివల్ అంటే మీకు ఫస్ట్ ఏం గుర్తొచ్చేదండి? కొత్త బట్టలా, లేక స్కూల్ హాలిడేసా, లేక రిలేటివ్సా, ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ యూస్ టు కమ్ ఇన్ టు యువర్ మైండ్ వెన్ యూ థాట్ అబౌట్ ఫెస్టివల్స్ కమింగ్ అప్? నాకైతే ఫుడ్, ఫుడ్ ఏ ఫుడ్ ఎక్కడుంటే శృతి అక్కడుంటుంది, శృతి ఎక్కడుంటే ఫుడ్ అక్కడుంటుంది. నాకైతే అసలు మా అమ్మ పండగ రోజు చేసిన మంచి చింతపండు పులిహోర, గారెలు, పాయసం, అసలు అబ్బా ఎస్పెషలీ ఆ పులిహోర అయితే అసలు కిచెన్ లో చాలా మంచి పులిహోర వాసన వస్తూ ఉంటే పూజ మీద కన్నా ఎప్పుడు తినేచ్చా, ఎప్పుడు పెడతారా అనే ధ్యాస మాత్రం నాకు చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో అంత గారెలు అంత తినేదాన్ని కాదు గాని, బట్ ఒకటో రెండో ఐ యూస్ టు ఈట్. అండ్ మా అమ్మ మాటకు మంచిగా పొద్దునే మడిగట్టుకుని ఆ వంటింట్లోకి రానియకుండా అన్ని పాపం దేవుడికి నైవేద్యాలు అన్ని చేసుకునేది అనమాట. సో పూజ అవన్నీ ముందు దేవుడికి పెట్టాలి, ఆ తర్వాత మనం తినాలి అని చెప్పి అంటూ ఉండేవారు. అదొక వెయిటింగ్ మళ్ళీ అసలు. కానీ ఇప్పుడు మనము ఎన్ని వెరైటీస్ చేసుకున్నా, రెస్టారెంట్స్ లో ఎన్ని ఎంత రకరకాల ఫుడ్ దొరికినా తిన్నా, అసలు అమ్మ పండగ రోజు చేసిన నైవేద్యాలు టేస్ట్ మాత్రం అసలు ఎందుకో రీక్రియేట్ చేయలేమండి. నేను మొన్న ఊరికే వల్లశ్రతానికి పులిహోర చేద్దాం, చింతపండు పులిహోర చేద్దాం అని చెప్పి చాలా రోజులైందని చేశాను. అండ్ నాకు గారెలు వేయడం రాదు, సో ఈ మధ్య కొద్దిగా నేర్చుకుంటున్నాను. కాస్త మొహం మీద చిందకుండా కాస్త బాగానే వస్తున్నాయి. అప్పుడు అనిపించింది అమ్మ ఇంత అవలీలగా చేసేసేది అసలు ఇవన్నీ అని. మేబీ అది రెసిపీ వల్ల కాదేమో అండి, ఆ రోజులు, ఆ ఇల్లు, ఆ ఎక్సైట్మెంట్ అన్ని అన్ని కలిసి వచ్చిన టేస్ట్ ఏమో అనిపిస్తుంది. సో మీ చైల్డ్హుడ్ పండగ ప్లేట్ లో కంపల్సరీగా ఒక ఐటమ్ ఉండాలి అని అనుకుంటే ఏముంటుంది అది చెప్పండి. సో ఈ మెమరీస్ తో ఇంకొక మంచి సాంగ్ విందాం ఫ్రమ్ ద మూవీ కిల్లర్. అండ్ బిఫోర్ దాట్ జస్ట్ రిమైండర్ అండి, మీ అందరికీ తెలుసు కదా రేడియో సురభి యాప్ కూడా ఉంది. యూ కెన్ యాక్చువల్లీ డౌన్లోడ్ ది యాప్ ఆన్ iOS అండ్ ఆండ్రాయిడ్ డివైసెస్ యాజ్ వెల్. సో ఎవ్రీ సాంగ్, ఎవ్రీ స్టోరీ ఆర్ ఎవ్రీ మెమరీ ఫ్రమ్ రేడియో సురభి జస్ట్ సౌండ్స్ లైక్ హోమ్. సో యూ కెన్ ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com ఆర్ 107.9 FM HD3. అండ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ @ రేడియో సురభి. So let's listen to our next song and we will talk more about asal festivals, a vibe, em chese vallamo ani malli aa chinna pat nostalgia ki oka trip esoddam. But first let's listen to this song.

All right, that was another beautiful song from the movie Killer. He part of a radio lo chaala baaga vachedi kadandi andike malli ok sari play cheskundam ani cheppi play chesanu. So manam maatladukuntam pandaga vibes gurinchi. So intaku mundu call ki mundu pandaga ante food ante shruti ani cheppa kada. So amma chesina pandaga vantlu gurinchi maatladukunnam kani pandaga anante inka gurtochedi enti? What else can you think of? నాకైతే ఇంట్లో జనాలు రావడం. ఇప్పుడు మనము వాట్సాప్ లో యూనో ఆర్ యూ గైస్ ఫ్రీ, వాట్ టైమ్ షుడ్ వి మీట్ అని ఇట్లా ప్లానింగ్లు చేసుకుంటాం. కానీ అప్పట్లో పండగ అంటే రిలేటివ్స్ వస్తారు, కజిన్స్ వస్తారు అంతే. ఇంకా కజిన్స్ వచ్చారు, రిలేటివ్స్ వచ్చారంటే పండగ ఎక్సైట్మెంట్ డబుల్ అయిపోతుంది అనమాట. పెద్దవాళ్ళందరూ పక్కన కూర్చుని కబులు చెప్పుకుంటుంటే పిల్లలు మనం ఇంకో పక్కన మన ప్రపంచంలో ఉండేవాళ్ళం అనమాట. తినడము, ఆడుకోవడము, గొడవ పడ్డము, మళ్ళీ 5

సరే, ఇప్పుడు ఇంకొక మంచి సాంగ్, ఆ రోజుల్లోకి తీసుకెళ్లే ఇంకొకసారి వినాలనిపించే సాంగ్ ఒకటి ఇంకోటి లైన్అప్ చేశాను. అండ్ ఐఎమ్ గోనా ప్లే దాట్. వి విల్ ఆల్ లిసన్ టు దాట్, ఎంజాయ్ అండ్ స్టే ట్యూన్డ్. వి విల్ టాక్ మోర్ అబౌట్ ఫెస్టివల్స్. ఏంటిది వచ్చేసింది?

అనౌన్స్ యూ అబౌట్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. మనందరం మన డెంటల్ హెల్త్ గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాం కదా, బికాస్ యూనో ఇక్కడ ఏదైనా కొంచెం డెంటల్ ఇష్యూస్ వస్తే దే వెరీ ఎక్స్పెన్సివ్. బట్ టు అవాయిడ్ ఆల్ దాట్, ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే $29 మాత్రమే అండి అట్ డాలస్ స్మైల్స్ అండ్ డెంటల్ ఆర్థోడాంటిక్స్. సో మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని మాత్రం మిస్ అవ్వకండి. యూ కెన్ కాల్ దెమ్ అట్ 972-484-5400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 Forest Lane, Dallas, Texas. సో డోంట్ ఫర్గెట్ టు విజిట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ అండ్ గెట్ యువర్ కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఫర్ $29 ఓన్లీ. సో నేను ఇప్పుడు ఇంకో మంచి సాంగ్ సైన్అప్ ఏంటండి లైన్ అప్ చేశాను, టైం ఫర్ మై కాఫీ అనుకుంటా లైన్ అప్ చేశాను, అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ద మూవీ శివ. సో ఈ పాట వినండి, విని వెంటనే కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోదాం. బట్ స్టే ట్యూన్డ్, ఐ విల్ బి రైట్ బ్యాక్ అండ్ వీ విల్ టాక్ మోర్ అబౌట్ ఫెస్టివల్ వైబ్.

0: Mr. Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: skills, calibration knowledge though, you best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Oh, hello, dinner plan chendi. Group lo RM support yesalar.
2: What a day! I'm completely exhausted. Dinner plans enti?
3: Neem undaledi roj dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
4: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
5: నీ కల నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
0: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా Today at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
6: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
7: నేను మీ ఆర్జే భార్గవి.
8: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
9: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
10: దిస్ ఇస్ కోటి.
11: దిస్ ఇస్ హరిశంకర్.
10: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
0: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
9: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM.
14: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మార్నింగ్ మచ్చ, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HT3. నేను మీ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్. సో మనం మాట్లాడుకుంటున్నాం కమర్షియల్ కి ముందు పండగ మెమరీస్ గురించి. సో ఈ మెమరీస్ గురించి మాట్లాడుకుంటుంటే నాకు ఇంకో ఇన్సిడెంట్ కూడా గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు పండగ వస్తుంది అని అంటే మనకి కిడ్స్ గా చాలా ఎక్సైట్మెంట్, కానీ మన పేరెంట్స్ కి, ఎస్పెషలీ మన మదర్స్ కి మాత్రం క్లీనింగ్ ఎక్సైట్మెంట్ ఉండేది. పండగ రేపు అనగానే అమ్మో అసలు ఆ ఫ్యాన్ తుడు, ఆ షెల్ఫ్ క్లీన్ చేయి, లేకపోతే ఆ కబోర్డ్ పైన ఉందో చూడు, అసలు బాబా బూజులుపు. నాకు అసలు ఒక డౌట్ వచ్చేది, లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ఓకే అనేవారు కదా, నీట్ గా పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అని. సరే ఆవిడ వస్తున్నారు ఓకే, గానీ ఆవిడ ఫ్యాన్ పైన డస్ట్ ఎక్కడుందో చూస్తుందా అని చెప్పి అనుకునేదాన్ని అనమాట. సో ఈ సరే ఈ రూమ్ ఏదో క్లీన్ చేసి ఎస్కేప్ అవుదాం అని అనుకోగానే వెంటనే ఇంకొక పని రెడీ, యూనో బి పూజ సామాన్లు కడిగి పెట్టు, లేకపోతే రేపటికి పూలున్నాయా చూడు, పూలు పట్టుకురా, వాడు తోరణాలు పట్టుకురా, ఇవన్నీ అనమాట. ఈ పండగ స్టార్ట్ అవ్వక ముందే మనకి కంప్లీట్ గా డ్యూటీ షిఫ్ట్ ఉండేదన్నమాట. అసలు ఫనీ ఏంటంటే నెక్స్ట్ మార్నింగ్ మనకి మళ్ళీ ఇల్లంతా అలా క్లీన్ గా ఉండి ముగ్గు వేసి ఆ పూజ ప్రిపరేషన్స్ అన్ని చూస్తే మటుకు అబ్బా అసలు ఇప్పుడు పండగలాగుంది అని చెప్పి మనకే అనిపించేది. కానీ ఆ పండగకి ముందు ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి చూడండి, అవైతే అసలు చాలా టార్చరస్ గా అనిపించేవి. ఎంతమందికి ఇలా అనిపించేది? మీ ఇంట్లో కూడా అసలు ఇట్లా పండగలకి ముందు ఈ క్లీనింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ జరిగేవా? సో మనం ఈ క్లీనింగ్ గురించి మాట్లాడుకుంటూ, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యువర్ సండే మార్నింగ్, బట్ ఒక ఇంకొక మంచి nostalgic song matram vinetam, and this is also one of the famous songs of Chiranjeevi garu and Radha. So here it goes.

అదన్నమాట. దట్ వాజ్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ కదండి. అసలు అందులో చూస్తూ ఉంటే కార్ రెంటల్ ప్లేస్లలో లొకేషన్స్ ఈ పాటలో ఐ థింక్ నయాగరా ఫాల్స్ కూడా ఉన్నట్టుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ దట్ వాజ్ a nice song to listen and for me to watch. So manamu pandaga memories gurinchi gurtu chesukuntunnam kada. So naaku oka funny realization vachindandi endante chinna pudu pandaga ante manaki especially inga konja chinnaga unnapudu responsibilities asle em undevu kada. Okay, almost zero undev. Morning pandaga roju poddun levali, snan cheyali, kotta battalu esukovali, amma pettin tineseyali, cousins vaste cousins tho aadukovali, lekapothe kasepu colony lono mana veedullono friends unte vaalltho aadukovadam ante. Asalu what a life kadandi అసలు. కానీ ఇప్పుడు మనం పేరెంట్స్ అయ్యాక పండగ వస్తుంది అని అంటే క్యాలెండర్ లో చూడగానే అసలు పువ్వులు ఉన్నాయా, కొన్నిసార్లు అయితే పువ్వులు ప్రీ బుకింగ్ కూడా చేసుకోవాలి మనకు కావాల్సిన పువ్వులు కావాలంటే, పూజ సామాన్లకు ముందే వెళ్ళాలి, ఇండియన్ స్టోర్స్ కి వెళ్ళాలి. ఇండియన్ స్టోర్స్ కి ఒక పాయింట్ తర్వాత వెళ్తే పెద్ద పెద్ద లైన్స్, స్టాక్ ఉంటుందో లేదో తెలియదు. అండ్ దెన్ అసలు మళ్ళీ ఇంట్లో క్లీన్ చేసుకోవాలి, ప్రసాదం ఏం చెయ్యాలని ఒక డిస్కషన్ ఉంటుంది. అండ్ అన్ని రెడీ చేసి పూజ స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి మనకు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ సోష పండగ అన్ని అయిపోయినట్టు ఉంటుంది అనమాట. కానీ అసలు ఐ వండర్ అండి అప్పట్లో అమ్మ ఎలా మేనేజ్ చేసేదో. అసలు మనకి కొన్ని కొన్నిసార్లు పండుగలు వీక్ డేస్ వచ్చినప్పుడు మనం స్కూల్కి వెళ్ళిపోయే వాళ్ళము, వాళ్ళ ఇంట్లో ఒక్కళ్ళే ఉండి అన్ని చేసుకునేవారు. అండ్ అసలు మనమేమో మంచిగా పండుగని బాగా చిన్నప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు నేను బికాస్ మోస్ట్ ఆఫ్ యు నో ఐ హావ్ అ డాటర్ రైట్, సో తానికి ఆ ఫీలింగ్ రావాలి అని చెప్పి బాగా అవన్నీ ఆ టైమ్స్ అన్ని రిక్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అండ్ షీ లవ్స్ టు గెట్ డ్రెస్డ్ అప్ ఇండియన్ క్లోత్స్ లలో. సో అది అసలు యూనో చాలా ఎక్సైట్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ కొంచెం వర్క్ అని అనిపించినా కూడా కానీ ద వే షీ గెట్స్ ఎక్సైటెడ్ అప్పుడు అనిపిస్తుంది అనమాట, ఆహా దిస్ ఈజ్ ఆల్ వర్త్ ఇట్ అని చెప్పి. సో మనము రెస్పాన్సిబిలిటీ ఫ్రీగా పండుగలు సెలబ్రేట్ చేసినా ఆ గోల్డెన్ డేస్ మాత్రం అసలు ఎప్పుడు యూనో మనకి ఫ్లాష్ అవుతూనే ఉంటాయి కదా. సో ఇంకొక మంచి నాస్టాల్జిక్ సాంగ్ లైన్అప్ చేశాను ఫ్రమ్ ద మూవీ క్షణ క్షణం. So let's listen to that and stay tuned and we'll be right back.

బ్యాక్ మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర ఓన్లీ ఆన్ రేడియో సిరపి 107.9 ఎఫ్ఎం అండ్ నేను మీ అజయ్ శృతి వెంకట్. ఈ సాంగ్ కి ముందు మనం చిలుకా క్షేమమ్మ పాట విన్నాం కదా. నేను అన్నా కదా ఇట్ లుక్స్ లైక్ నయాగరా ఫాల్స్ అని చెప్పి, కాదంటండి. చిలుకా క్షేమమ్మ వాజ్ ద ఫస్ట్ టాలీవుడ్ సాంగ్ దట్ వాజ్ షాట్ ఇన్ స్విట్జర్లాండ్ అంట. అండ్ నాకు మా ఫ్రెండ్ ఇప్పుడే పిన్ చేసి చెప్తున్నారు, ఐ వాచ్ ద వీడియో లాస్ట్ నైట్. ఆయన చిరంజీవి ఎక్స్ప్లెయిన్ చేశారంట దట్ ఆ రోజుల్లో అల్లు అరవింద్ గారు వాజ్ ద ప్రొడ్యూసర్ అండ్ హీ కుడ్ ఓన్లీ ఎఫర్డ్ టు టేక్ ఓన్లీ 8 పీపుల్ టు స్విట్జర్లాండ్ అంట, నాట్ మోర్ దెన్ దాట్. సో ఆయనే చిరంజీవి గారి బట్టలు కూడా ఐరన్ చేసి ఇచ్చేవారంట. ఎంత ఐరానికల్ కదండి. అసలు మనం అన్ని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, కానీ దాని వెనకాల అసలు పాపం ఎంత ఎఫర్ట్ ఉంటుందో వాళ్ళది, కష్టం అండ్ ఆల్ రైట్. అండ్ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు లిసన్ టు సచ్ కైండ్ ఆఫ్ స్టోరీస్. సో మనం మాట్లాడుకుంటున్నాం ఫెస్టివల్ వైబ్ గురించి. అసలు మనకి చిన్నప్పుడు అమ్మ అన్ని చేసి పెట్టేది కాబట్టి హ్యాపీగా మనము ఎంజాయ్ చేసేవాళ్ళం పండగలప్పుడు. కానీ నేను యుఎస్ఏకి వచ్చిన కొత్తల్లో ఫస్ట్ ఫ్యూ ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం హబ్బా అని అనిపించేది. అప్పటి వరకు అమ్మ చేస్తుంటే చూడడమే కానీ నేను పెద్దగా ఏమీ నేర్చుకోలేదు. పండగ వచ్చిందంటే ఇండియాకి ఫోన్ చేసి అమ్మ పులిహార ఎలా చేయాలి, చింతపండు ఇంకొంచెం ఎక్కువ, మా అమ్మేమో అన్ని ఫోన్లో చెప్పేది. అప్పుడు వీడియో కాల్స్ ఆప్షన్ ఎక్కడుందండి, ఆల్ ఆడియో కాల్స్ ఏ ఉండేవన్నమాట. సో చింతపండు కొంచెం ఎక్కువ తీసుకో, కొంచెం అంటే ఎంతమ్మా అని నేను అడిగేదాన్ని. మళ్ళీ అన్ని మా అమ్మని బడగుర్తులు చెప్పేదన్నమాట, మెజర్మెంట్స్ చెప్పేది కాదు. సో అదేదో ఒక రకంగా అయితే వచ్చేది, కానీ అసలు అప్పుడు అర్థమయ్యేది అమ్మ చిన్నప్పుడు మనకి ఎఫర్ట్లెస్ గా కనిపించిన పండగ వెనకాల అమ్మ అసలు ఎంత వర్క్ చేసేదో అని. అండ్ ఫనీ ఏంటంటే ఎన్నిసార్లు రెసిపీ అడిగినా మనం చేసింది బాగానే ఉంటుంది, కానీ అమ్మ చేసిన టేస్ట్ మాత్రం రాదండి. ఏమంటారు? సో మనము ఇంకొక మంచి సాంగ్ వినేద్దాం. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ full nostalgic song and we will talk more and very soon we will get into another commercial break. Commercial break ayipoyin tarvata ee roju nenu manchi trivia segment tho vachesananamata, but before that let's listen to this song.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Ayushman Bhava, Arogya me asalaina aishwaryam. Your daily dose of goodness. Me Arogya nikapadukune sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: Amma, Saturday movie?
1: Manabadi class.
3: Amma, old McDonald had a farm.
1: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
1: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
4: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away? Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheyipothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow ups. With my pursue sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit my pursue.com or write to support at mypursue.com.
5: Welcome back. Meera Vintanaru, Morning Mantra, where memories become conversations, only on Radio Surabhi 107.9 FM HD3. And Nenu, mi Aaje Shruti Venkat, mi Sunday Morning Companion. A very, very good morning, Andy, for those of you all who just tuned in. So, time 9 అయిపోయింది. ఇప్పుడు అందరూ మెల్లిగా లేచి కాస్త ఫ్రెష్ అయ్యి మెల్లిగా కాఫీలు టీలు కలుపుకుంటూ కాఫీలు తాగారా టిఫిన్లు చేశారా ఏంటండి టిఫిన్ అందరి ఇళ్లలో నేనైతే మంచిగా ఒక వేడి కాఫీ స్టూడియోలో కలుపుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నా మీతో మాట్లాడడానికి సో మనం ఒక క్విక్ రీక్యాప్ ఏంటి అని అంటే 8 నుంచి ఇప్పటి వరకు మనం పండుగల గురించి మాట్లాడుకున్నాం చిన్నప్పుడు మెమరీస్ ఆర్ అమ్మ చేతి వంటలు కానీ ఆర్ బీట్ స్పెండింగ్ టైం విత్ కజిన్స్ ఆర్ యుఎస్ఏలో కొత్తగా వచ్చినప్పుడు పండగ కోసం మనం ఇండియాకి ఫోన్ చేసి అమ్మ దగ్గర తిట్లు తింటూ రెసిపీలు అడిగిన రోజులు అసలు ఆ మెమరీస్ అన్ని చాలా చాలా గుర్తు చేసుకున్నాం బట్ ఇప్పుడు టైం 9 అయిపోయింది కాబట్టి కొంచెం ఎనర్జీ కూడా పెంచాలి కాబట్టి కొంచెం గేర్ చేంజ్ చేద్దాం ఓకే సో నెక్స్ట్ 1 అవర్ మీ మెమరీని మీ జనరల్ నాలెడ్జ్ ని కొంచెం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఈ గేమ్ లో తెలుగు సినిమా గురించి ఉంటుంది సాంగ్స్ ఉంటాయి ఆర్ మన చైల్డ్హుడ్ మెమరీస్ ఉంటాయి ఇండియా గురించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మధ్యలో కొన్ని ట్రిక్కి వన్స్ కూడా వేయడానికి ట్రై చేస్తాను కానీ రూల్ ఏంటి అని అంటే గూగుల్ చేయకూడదండో ఆన్సర్ తెలిస్తే కాల్ చేసి చెప్పండి రాంగ్ ఆన్సర్ అయినా పర్లేదండి ఇక్కడ ఏం పెద్ద ఎగ్జామ్ ఏం రాయట్లేదు కదా సో ఏమంటారు రెడీయా అందరూ సో మన ఫస్ట్ ట్రివియా క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం ఓకే దిస్ ఇస్ లైక్ ఎ వార్మ్ అప్ క్వశ్చన్ బికాస్ యునో చిరంజీవి గారి బర్త్డే నిన్న జరిగింది కదా మనం అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాన్స్ అందరికీ అసలు ఇట్ వాజ్ ఎ ఫెస్టివల్ సో చిరంజీవి గారికి రిలేటెడ్ క్వశ్చన్ ఏంటి అంటే, చిరంజీవి గారికి మెగాస్టార్ అనే టైటిల్ రాకముందు పాపులర్లీ యూజ్ చేసిన టైటిల్ ఏంటి? చిరంజీవి గారికి మెగాస్టార్ అనే టైటిల్ రాకముందు పాపులర్లీ యూజ్ చేసిన టైటిల్ ఏంటి? మీరు ఆన్సర్ చెప్పాలి అనుకుంటే యూ కెన్ కాల్ మీ అట్ 972-6619-66. ఈలోపు నేను మనశంకర్ వరప్రసాద్ గారి నుంచి ఒక మంచి సాంగ్ అండ్ మా అమ్మాయి ఫేవరెట్ సాంగ్ లైన్అప్ చేశాను, అది వింటూ ఎంజాయ్ చేద్దాం.

right, that was a beautiful song from Manasankar Varaprasad Garu, and it was a good song to start our trivia with. So naki call ee song play avutunna time lo naaku rendu calls vachayandi. First Surendra gar call chesaru and nenu adigina question ki answer chepparu. Nenu adigina question enti anante Chiranjeevi gariki mega star ane title raakamundu popular ga use chesina title enti ani adigano. The answer was Supreme Hero. Correct Surendra garu, thank you for calling. And Srinivas gar kuda call cheyadam jarigindi, ayana కూడా చెప్పారు దట్ ఇట్స్ సుప్రీం హీరో. అండ్ కాకపోతే బిఫోర్ దాట్ సుప్రీం హీరో కంటే ముందు ఆయన ఒకేషనల్లీ యాంగ్రీ యంగ్ మ్యాన్ అని చెప్పి పిలిచేవారంట. ఇది అసలు నేను ఎప్పుడు వినలేదండి. దిస్ ఈస్ న్యూ టు మీ అండ్ దిస్ ఈస్ గుడ్ టు నో యాక్చువల్లీ, రైట్? సో బట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మనము మన ట్రివ్యాలో మన నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఈస్ రిలేటెడ్ టు అవర్ చైల్డ్ హుడ్ నాస్టాల్జియా. మరి మార్నింగ్ మంత్రా అంటే నాస్టాల్జియా క్వశ్చన్స్ లేకుండా ఎలా ఉంటామండి? సో స్కూల్లో పెన్సిల్ తో రాసిన మిస్టేక్స్ మనము ఎరేజ్ చేయడానికి ఎరేజర్ ఉండేది, కానీ ఇంక్ పెన్ తో రాసిన మిస్టేక్స్ ని ఎరేజ్ చేయడానికి అప్పట్లో మనం కామన్ గా ఒక వైట్ లిక్విడ్ యూజ్ చేసేవాళ్ళం. అది ఎవరికైనా గుర్తుందా? గుర్తుంటే అది ఏంటి? స్కూల్లో పెన్సిల్ తో రాసిన మిస్టేక్స్ ని ఎరేజ్ చేయడానికి ఎరేజర్ వాడేవాళ్ళం, కానీ ఇంక్ పెన్ తో రాసిన మిస్టేక్ ని ఇరేజ్ చేయడానికి అప్పట్లో మనం కామన్ గా యూజ్ చేసిన వైట్ లిక్విడ్ పేరు ఏంటి? ఆన్సర్ తెలిస్తే కాల్ చేయండి అట్ 972-66-1966. అండ్ ఇంకొక మంచి సాంగ్ లైన్అప్ చేశాను, అది విని వచ్చేద్దాం.

All right, that was Pavan Kalyan Garu for all of us. So, నేను సాంగ్ కి ముందు అడిగిన క్వశ్చన్ కి నాకు కాల్స్ అయితే రాలేదు గాని మా వాళ్ళు మటుకు వాట్సాప్ లో ఒకరి మీద ఒకరు పడి పడి రెస్పాండ్ అవుతున్నారండి. క్వశ్చన్ ఏంటి అంటే, ఇంక్ పెన్ తో రాసిన మిస్టేక్ ని ఎరేజ్ చేయడానికి అప్పట్లో మనం కామన్లీ యూజ్ చేసిన వైట్ లిక్విడ్ పేరు ఏంటి అనని. ఇట్స్ కాల్డ్ వైట్నర్ అండి, అండ్ కరెక్షన్ ఫ్లూయిడ్ అని కూడా అనేవాళ్ళము. దాని బేసికలీ కరెక్షన్స్ కంటే బెంచ్ల మీద లేకపోతే చేతుల మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి దాన్ని ఒకరికొకరు పూసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. సో అండ్ ఆల్సో నా ఇంకో ఫ్రెండ్ రిమైండెడ్ మీ, గుర్తుందా బ్లేడ్స్, సన్న చిన్న పెన్సిల్ చెక్కునే బ్లేడ్స్ ఉండేవి కదా, దాంతో లైట్ గా స్క్రేప్ చేసేవాళ్ళము కరెక్షన్ ఫ్లూయిడ్స్ లేనప్పుడు. అది గుర్తుందా అని చెప్పి మెసేజ్ పెట్టింది. దట్ ఈస్ సో సో ట్రూ అండి. కానీ అసలు ఆ రోజుల్లో స్కూళ్లలో బ్లేడ్లు ఎలా అలౌ చేసేవారు కదా, ఇప్పుడు అసలు వీఆర్ నాట్ అలౌడ్ టు, బట్ అప్పట్లో మటుకు బాగా ఇలాంటివన్నీ వాడేవాళ్ళం కదా. సో ఇంకో క్విక్ అనౌన్స్మెంట్, ఎలాగో టైం 9 అయిపోయింది కాబట్టి మనకి బ్రేక్ఫాస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి, ఐ ఆల్సో వాంటెడ్ టు లెట్ యు నో దాట్ ఇండియా టుడేస్ హ్యాపీ ఆర్ ఇస్ హియర్, అన్వైండ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే లొకేటెడ్ ఇన్ సౌత్ లేక్. సో ఎవ్రీ డే ఫ్రమ్ 4 PM టు 7 PM బార్ స్నాక్స్ అట్ జస్ట్ $1 అండ్ డ్రాఫ్ట్ బియర్స్ ఆర్ ఓన్లీ $2.99. గ్రేట్ బైట్స్, కోల్డ్ డ్రాఫ్ట్స్ అండ్ హ్యాపీ ఈవినింగ్స్ ఇండియా టుడే లొకేటెడ్ అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్ సౌత్ లేక్. అండ్ మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి యూ కెన్ సెలబ్రేట్ వినాయక చవితి విత్ అ బ్యూటిఫుల్ లార్డ్ గణేష ఐడల్ ఫ్రమ్ ఇండియా బజార్. ప్రీ బుకింగ్ ఇస్ నౌ ఓపెన్ ఫర్ 3 feet అండ్ 4 feet గణేష ఐడల్స్ అంటండి, బట్ యూ హ్యావ్ టు రిజర్వ్ ఎర్లీ టు గెట్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ బిఫోర్ దే ఆర్ గాన్. దే ఓన్లీ హ్యావ్ లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్. సో యూ కెన్ ఆల్సో ఆర్డర్ త్రూ ది ఇండియా బజార్ app. Don't wait until the last minute and bring home bappa with lots of love and devotion this festive season. Adanamata. So manamu aadutunamu trivia. Trivia lo mana next question enti anante, idi school ki vellina prathi okkariki teliyalsindenandi. Okay, exam raastunnappudu ఆన్సర్ మధ్యలో మర్చిపోయాము, ఓకే, కానీ టీచర్ కి డౌట్ రాకుండా పేపర్ లో పీటీఓ అని రాసేవాళ్ళం కదా, పీటీఓ, ఆ పీటీఓ ఫుల్ ఫామ్ ఏంటి ఎవరికైనా గుర్తుందా? మనం స్కూల్స్ లలో పేపర్ కి ఎండ్ లో పీటీఓ అని రాసేవాళ్ళం, ఆ పీటీఓ ఫుల్ ఫామ్ ఏంటి? ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కాల్ మీ అట్ 972-66-1966. ఈలోపు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం లైన్అప్ చేశాను.

0: వెల్కమ్ బ్యాక్. సో సాంగ్ కి ముందు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మనము మన సారీ పీటీఓ ఫుల్ ఫామ్ ఏంటి, సారీ అండి నేను ఇక్కడ ఏదో చేస్తున్నాను, ఐ గాట్ సైడ్ ట్రాక్. సో పీటీఓ ఫుల్ ఫామ్ ఏంటి అని నేను క్వశ్చన్ అడగడం జరిగింది. దానికి నాకు ఆన్సర్ ప్రదీప్ గారు, రోహిత్ గారు ఇద్దరు ఇచ్చేసారు. దాట్ ఇట్స్ కాల్డ్ ప్లీజ్ టర్న్ ఓవర్. కరెక్ట్, దట్స్ ద రైట్ ఆన్సర్ అండి, ప్లీజ్ టర్న్ ఓవర్. అండ్ ప్రదీప్ గారు అయితే పేజ్ టర్న్ ఓవర్ అని కూడా చెప్పారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెనక పేజ్ లో ఏం రాసామో పక్కన పెడితే ఈ పీటీఓ మాత్రం చాలా నీట్ గా రాసేవాళ్ళం కదండి. అసలు ఇంకా కొన్నిసార్లు ఎగ్జామ్స్ అప్పుడు లాస్ట్ పేజ్ లో ది ఎండ్ అని కూడా రాసేవాళ్ళం. అలా రాసిన బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? నేను రాసేదానండి, సో అందుకే చెప్పాను. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, ఇది సినిమా లవర్స్ కోసం. సో నేను ఒక తెలుగు, నేను మీకు ఒక తెలుగు ఓల్డ్ మూవీ కామెడీ సీన్ ప్లే చేస్తానన్నమాట. సీన్ జాగ్రత్తగా వినండి. ఇందులో ఈ సినిమా, ఈ సీన్ యాక్చువల్లీ ఏ సినిమాలోదో మీరు గెస్ చేయాలి. ఓకే, సో హియర్ ఇట్ గోస్.
1: క్షణం తన కిం కరులని పుణ్యము వృత్తి ఆఫీసుకే పం పాడు పాడు యముడు.
0: మళ్ళీ ప్లే చేస్తున్నానండి.
1: కాలయముడు కిను కవహించిన ఆ క్షణం తన కిం కరులని పుణ్యము వృత్తి ఆఫీసుకే పం పాడు పాడు యముడు. చూడమ్మా, ఒక వాక్యాన్ని వరుసగా రాయకుండా దాన్ని తెగ్గొట్టి చిత్రబడ్ చేసి.
0: గుడ్ మార్నింగ్ ఐడియా సరిపి అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హాయ్ అండి, నేను కుమార్.
0: హలో కుమార్ గారు, ఎలా ఉన్నారు?
2: మీరు క్వశ్చన్ అడిగారు కదా పీటీఓ.
0: ఎస్,
2: ఓకే, దానికి తెలుగులో చెప్తారండి.
0: షూర్ అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
2: యా, పేజీ తిప్పబోయే.
0: పేజీ తిప్పబోయే, దట్స్ ఎ గుడ్ వన్ అండి. ఇది ఇది నేను ఎప్పుడూ వినలేదు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఇప్పుడు ఇంకొక కామెడీ బిట్ పేజ్ ప్లే చేశాను, అది ఏ మూవీ నుంచి గెస్ట్ చేయగలరా?
2: సారీ అండి, నేను వినలేదు, కాల్ చేస్తాను.
0: అయితే విని మళ్ళీ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ కుమార్ గారు. ఓకే, సో విన్నారు కదా ఈ కామెడీ.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: Shalini, Austin లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: ఇండియా వెళ్ళాలేమో నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
5: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హని చిల్లి గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
8: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, perfect for dine in, take away or full service catering.
11: వెల్కమ్ బ్యాక్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అండ్ నేను మీ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్. కమర్షియల్ కి ముందు మనము ట్రివియా గేమ్ ఆడుతున్నాం అనమాట. ట్రివియా గేమ్ లో నేను ఒక మూవీ క్లిప్ ప్లే చేయడం జరిగింది, ఒక కామెడీ బిట్ ఫ్రమ్ ఎ వెరీ ఫేమస్ మూవీ. అది ఏ మూవీ అని మీరు గెస్ చేయండి అని చెప్పి అడిగాను అనమాట. నాకు కొంతసేపటి వరకు రెస్పాన్స్ రాలేదు, కాల్ కూడా రాలేదు. అప్పుడు అనుకున్నా, ఓ నాయన ఏంటి ఎవరికి గుర్తులేదా అని అనుకున్నా. కానీ బాలాజీ గారు కేమ్ టు మై రెస్క్యూ. ఆయన కాల్ చేశారు, కాల్ చేసి రైట్ ఆన్సర్ చెప్పారు. ఇట్స్ ఫ్రమ్ ద మూవీ చంటబాయ్ అనమాట. దట్స్ కరెక్ట్. థ్యాంక్ యూ బాలాజీ గారు ఫర్ కాలింగ్ మీ. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇది కొంచెం సినిమా నుంచి బయటకు వద్దాం, ఓకే? మళ్ళీ విల్ గో బ్యాక్ అగైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మన ఓల్డ్ టెలిఫోన్ డేస్ నుంచి అనమాట. సో అప్పట్లో మనకి వేరే ఊర్లలో ఉన్న రిలేటివ్స్ కి ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేయాలంటే ఫోన్ నంబర్ ముందు ఎస్టిడి కోడ్ డయల్ చేసేవాళ్ళం కదా. ఎంతమందికి గుర్తుంది? సో మరి చెప్పండి, ఆ ఎస్టిడి ఫుల్ ఫామ్ ఏంటి? మనము వేరే ఊర్లలో ఉన్న మన వాళ్లకి, మన చుట్టాలకో, ఫ్రెండ్స్ కో ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేయాలంటే ఫోన్ నంబర్ కి ముందు ఎస్టిడి కోడ్ డయల్ చేసేవాళ్లము. ఆ ఎస్టిడి ఫుల్ ఫామ్ ఏంటి? ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కాల్ మీ అట్ 972-66-1966. ఈలోపు స్వాతి రత్నాల నుంచి ఇంకొక మంచి సాంగ్ లైన్అప్ చేశానండి. అందరం విందాం, ఎంజాయ్ చేద్దాం. బట్ స్టే ట్యూన్డ్, విల్ బి రైట్ బ్యాక్.
1: పర్లేదు, నువ్వు నన్ను చిట్టి అనే పిలువు.

0: చెప్పు.
1: నువ్వేమనుకోదు మళ్ళా.
0: నేనేమనుకోను చెప్పు.
1: ఏ నువ్వు అనుకుంటా పోవద్దు.
0: పర్లేదు చెప్పు.
1: నీకు విషయం చెప్పాలంటున్నా. నువ్వేమనుకోవద్దంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా?
2: జానే జిగ్గర్ బంజారా హిల్స్ అల్లుడు రాబేటా. రాబే.

0: కార్బోనేటర్ ఫిక్స్
1: చేసేసి
0: రండి సార్. అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా ఎక్కువ సార్. ఈ టైంలో ఫోన్ చేసి ఎంత బాగుంటుంది. అరే నేను తాజ్ బంజారాలో ఉన్నా, మళ్ళీ చేస్తా.

అదన్నమాట. బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ జాతిరత్నాలు. అసలు ఈ మూవీ వన్ ఆఫ్ ఎ కైండ్ కదండి. అసలు నెక్స్ట్ ఒక సెకండ్ సీరియస్ అవుతున్నట్టే ఉంటుంది, మళ్ళీ వెంటనే ఏదో ఒక కామెడీ బిట్ వచ్చేస్తుంది అనమాట. సో నేను సాంగ్ కి ముందు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఎస్టీడీ ఫుల్ ఫామ్ ఏంటి? మనము మన రిలేటివ్స్ కి ల్యాండ్ లైన్ నుంచి కాల్ చేయాలి అంటే ఫోన్ నంబర్ కి ముందు ఎస్టీడీ కోడ్ డయల్ చేసేవాళ్ళం. సో వాట్ ఈస్ దట్ ఎస్టీడీ స్టాండ్ ఫోర్? సో నాకు కాల్ చేశారు శాలిని గారు. శాలిని గారి ఆన్సర్ వాజ్ స్టాండర్డ్ ట్రంక్ డైలింగ్ అండి, బట్ ఇట్స్ కాల్డ్ సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్. సో ఫుల్ ఫామ్ అసలు అప్పట్లో ఎంత మందికి తెలుసు అండి చెప్పు? నాకైతే తెలియదండి. అసలు నాకు తెలిసిందల్లా హైదరాబాద్, నేను హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ కి అయితే 040 అని కొట్టాలి ముందు కోడ్, ఆ తర్వాత ఫోన్ నంబర్ కొట్టాలి అని. సో ఆబ్వియస్లీ ఇంకా ఎస్టీడీ బూత్లలో మనం కాల్ చేస్తే పక్కన ఒక మీటర్ అమౌంట్ పెరిగిపోతూ ఉంటే కాన్వర్సేషన్ ఆటోమేటిక్ గా మనకి షార్ట్ అయిపోయేది ఇది బయటకు వెళ్ళినప్పుడు, రైట్? కానీ అసలు దీని ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పి ఆ రోజుల్లో ఎవరైనా అసలు గెస్ చేసి ఉంటారా చెప్పండి? నేనైతే అస్సలు చేసలేదండి. నేను రీసెంట్ గానే తెలుసుకున్నా ఇవన్నీ. ఇలా మీకు ఏదన్నా ఇలాంటి ట్రివియా క్వశ్చన్స్ తోటి రావాలి అని అంటే ముందు మిమ్మల్ని అడిగే ముందు నాకు ఆన్సర్ తెలియాలి కదా. బట్ థ్యాంక్ యూ శాలిని గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో నేను ఒక మంచి సాంగ్, ఇది ఐ థింక్ కోవిడ్ కి ముందు అనుకుంటే ఇఫ్ ఐ రిమెంబర్ చాలా చాలా ఫేమస్ అయిపోయింది. సో అండ్ ఐ యూస్ టు లిసన్ టు దిస్ ఆల్ ద టైమ్ అండ్ ఐఎమ్ షూర్ చాలా మందికి ఈ పాట అప్పట్లో బాగా నచ్చుంటుంది అని అనుకుంటున్నా. సో ఒకసారి మళ్ళీ ఈ పాట విని దోస్ డేస్ ని రికలెక్ట్ చేసుకోవచ్చు అని అనుకుని ప్లే చేస్తున్నా. యాక్చువల్లీ అండి నేను క్వశ్చన్ అడగడం మర్చిపోయాను, చూసారా ఇలానే ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇది చైల్డ్హుడ్ సమ్మర్స్ నుంచి. ఓకే, సో మనకి ఐ లవ్ యూ రస్న అని ఈ లైన్ వినగానే మనందరికి సమ్మర్ హాలిడేస్ గుర్తొచ్చేస్తాయి కదా. సో క్వశ్చన్ ఏంటి అని అంటే, అప్పట్లో ఒక రస్న ప్యాక్ తో ఎన్ని గ్లాసెస్ ప్రిపేర్ చేయొచ్చు అని అడ్వర్టైజ్ చేసేవారు? అండ్ ఇంకొక బోనస్ క్వశ్చన్ ఏంటి అని అంటే, క్లాసిక్ రస్నాలు మీకు గుర్తున్న ఫ్లేవర్స్ లో ఎన్ని ఫ్లేవర్స్ గుర్తున్నాయో చెప్పండి. అందరికీ ఒక ఫ్లేవర్ మాత్రం చాలా కామన్ గా తెలుసు, అది కాకుండా ఇంకేమన్నా ఫ్లేవర్స్ ఉన్నాయా ఉంటే ఏంటి అవి చెప్పండి. సో మీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తుంటా. సో ఇప్పుడు ఈ పాట వినేసి వచ్చేద్దాం.

0: వెల్కమ్ బ్యాక్. ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదండి. ఎంతమందికి పాట వింటే ఆ రోజులు గుర్తొచ్చాయి చెప్పండి నాకు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కి వెళ్లే ముందు, యా నేను ఒక కామెడీ సీన్ రెడీ చేసి పెట్టానండి. ఓకే, ఇది వినండి కేర్ఫుల్ గా విని ఈ కామెడీ సీన్ ఏ మూవీలో ఉందని అంటే వెంటనే గెస్ చేస్తారు. సో దాంట్లో ఇంకో క్వశ్చన్ ఏంటి అనంటే ఈ కామెడీ సీన్ లో ఉన్న క్యారెక్టర్స్ ఎవరు? ఓకే, అది మీ క్వశ్చన్. సో ఐఎమ్ ప్లేయింగ్ దట్ ఫర్ యూ, కేర్ఫుల్ గా వినండి.
1: రోజు కాలేజీ పాఠం. ఇదిగో వెంకటేష్, నిన్న పాఠం ఎంతవరకు చెప్పుకున్నావు? ఏంటి రా చూస్తున్నా, ఎంతవరకు చెప్పుకున్నావు పాఠం?
2: ఏంటి సార్ రోజు నన్నే అడుగుతారు?
1: ఏ నేను చెప్పట్లే రోజు, చెప్పో
2: ఏం చెప్పుకున్నాం సార్?
1: ఏంట్రా ఎంతవరకు చెప్పుకున్నాం పాఠం అని అడుగుతున్నాను. చెప్పిన వాళ్ళు మీకే గుర్తు లేకపోతే ఇన్నోళ్ళు మాకేం గుర్తుంటదా?
2: అబ్బా ఏ మీ మర్చిపోతే మీరు గుర్తారా?
1: ఎందుకు బాబు ఎంతమంది ఉన్నారు? రవి నువ్వే, నిన్న ఎంతవరకు చెప్పుకున్నాం?
3: అంటే సార్ నిన్న యాక్చువల్లీ
1: యు ఆర్ ఇన్సల్టింగ్ మీ.
4: నిన్న అన్నది నేను అన్నది వాణి, మీ దత్తి నెంబర్ వాణి.
1: ఏమిటి టాపిక్? మన మీద దైవతోతుంది
2: వీణ, మన కాలేజ్ ఛాంపియన్.
4: ఛాంపియన్ అయితే కొమ్మలుంటాయా? మీ సంగతి ప్రిన్సిపల్ తో చెప్తాను. మూసుకూర్చారా పూల సొక్క?
2: పూల సొక్కనా?
1: నన్ను ఇక్కడ ఎవరో పూల సొక్క అన్నారో, లెక్చర్ చెప్పాలని చెప్పినాక నేను కూర్చోను.
0: సో విన్నారు కదండి ఈ కామెడీ బిట్ ఏ మూవీలో ఉంది, అండ్ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఎవరు, అండ్ ఆ డైలాగ్ చాలా ఫేమస్ అయింది కదా, మూసు కూర్చారా పూల సొక్క. సో ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను మీకోసం. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కాల్ మీ అట్ 972-636-1966. అండ్ దీనికంటే ముందు రచన రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడిగానండి, దానికి ఇంకా ఏమీ ఆన్సర్ రాలేదు. ఆన్సర్ వాజ్ 32 glasses ఆఫ్ 1 రస్నా ప్యాకెట్ లో 32 glasses ప్రిపేర్ చేయొచ్చు అని అడ్వర్టైజ్ చేసేవారు. అండ్ అందులో ఆరెంజ్ మన అందరికీ తెలిసిన క్లాసిక్ ఫ్లేవర్, అందులో తర్వాత మ్యాంగో అండ్ పైనాపిల్ కూడా ఫెమిలియర్ ఫ్లేవర్స్ లాగా వచ్చాయన్నమాట. సో అది దాని గురించి, ఆ రస్నా గురించి ఆన్సర్ అన్నమాట. బట్ ఈ బిట్ ప్లే చేశాను కదా, సో ఈ బిట్ గురించి మీ ఆన్సర్ నాకు కాల్ చేసి చెప్పండి. ఇదే మూవీలోని సీన్ అండ్ చాలా ఫేమస్ డైలాగ్, మూసుకు కూర్చారా పూల చొక్క. ఇదే మూవీలోని సీన్ అండ్ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ఎవరు? అండ్ ఈ లోపు ఈ సాంగ్ విందాం.

That was Color Photo for all of us. Nice song, kadandi. Okay, so nenu adigina question ki naaku oka answer aithe vachindi. Kani question entante nenu oka bit play chesanu. Aa bit a movie lonidi and andulo unna characters evaro anani naaku Venkat gar call cheyadam jarigindi. Venkat gar characters baane guess chesaru kani movie matram tappayind anamata. But all that matters is ayana call chesaru. So this is from Nuvvu Nenu. అండ్ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, సునీల్ గారు, ఉదయ్ కిరణ్ గారు అండ్ యాక్ట్రెస్ వచ్చేసి అనిత అండ్ మూసుకుచ్చర పుల్సొక్క అనే అమ్మాయి క్యారెక్టర్ నాకు తెలియదు ఆవిడ పేరు. బట్ ఎస్, దట్ వాస్ ది ఆన్సర్. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను ఒక ఐకానిక్ యాడ్ అండి ఇది అప్పట్లో. ఓకే, సో నేను ఈ లైన్ నేను హాఫ్ చెప్తాను, మీరు కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే, దిస్ ఇస్ అన్ ఐకానిక్ యాడ్ ఫ్రమ్ దోస్ డేస్. నేను ఒక స్టార్టింగ్ ఒక లైన్ చెప్తాను, దాన్ని మీరు ఎవరికైనా గుర్తుంటే కంప్లీట్ చేయండి అండ్ నాకు కాల్ చేయండి 9726361966. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, ఈ యాడ్ అందరికీ గుర్తుంటుంది. ఈ పాట కూడా చాలా ఫేమస్, అందరికి గుర్తుండే ఉంటుంది. నేను ఈ రెండు లైన్లు పాడాను, మిగతా ఏంటో నాకు కాల్ చేసి చెప్పండి 9726361966. ఈలోపు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైన్ అప్ చేశాను.

0: టీవీలో మురారి సినిమాలో పెళ్లి పాటు చూసాను. అది చూస్తున్నాను చెప్పు, నేను మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను.
1: ఐఎమ్ ఆల్రెడీ మెంటలీ మ్యారీడ్ అయ్యారా?
0: ఏంటి, నన్ను పెళ్లి చేసుకుంటే మెండ వచ్చిందన్నావా?
1: వద్దు, నేను ఆల్రెడీ మనసులో మీతో పెళ్లి అయినట్టు ఫీల్ అవుతున్నానని అర్థం. పిచ్చండి.
0: అలాగే ఓకే.
1: సర్లే గాని రేపు నేను అంశ క్లాస్ కు రావట్లేదు. రేపు మా పెద్దమ్మ కూతురు పెళ్లి.
0: సర్లే,
1: రేపు నేను ఆ పెళ్లికి చీరలో వస్తా.

All right, that was another beautiful song. So, song ki mundu nenu adigina question entante, oka iconic ad rendu line len cheptanu, meeru adento guess cheyandi ani adagadam jarigindi. So, naaku na friend Harika response ichindi enti anante, call cheyaledu kani paapam kashtapadi type chesindi. Washing powder Nirma, palalloni telupu Nirmato vachindi, rangula pattale talatala merisayi. అందరూ మెచ్చిన నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా నిర్మా అదన్నమాట. థ్యాంక్ యూ హారిక, యు సేవ్ మీ. సో దాట్ వాజ్ ఆర్ ట్రివియా ఫర్ టుడే. సో ఐ హోప్ యు ఆల్ హ్యాడ్ ఫన్. టైం చూస్తూ చూస్తూ పది అయిపోయింది, అసలు ఎలా అయిపోతుందో తెలియనే తెలియదండి. సో ఈ రోజు పండుగల గురించి మాట్లాడుకున్నాం, అమ్మ చేసిన పులిహోర గారెలు పాయసం నుంచి డిస్కషన్స్ నుంచి కజిన్ తో గడిపిన రోజుల వరకు వెళ్ళిపోయాం. అండ్ దెన్ 9:00 నుంచి మన ట్రివియా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇన్ దిస్ వాజ్ సో మచ్ ఫన్. అండ్ అసలు ఈ రోజు షో నేను షో ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఒకటే థాట్ వచ్చిందనమాట, పండగ అంటే ఒక రోజు కాదు కదా, ఇట్స్ అ ఫీలింగ్. సో చిన్నప్పుడు ఆ ఫీలింగ్ ని మన పేరెంట్స్ మనకి క్రియేట్ చేశారు, ఇప్పుడు మనం పేరెంట్స్ అయ్యాక అదే ఫీలింగ్ ని మన పిల్లలకి క్రియేట్ చేస్తున్నాం. సో ఇయర్స్ మారుతాయి, ప్లేసులు మారుతున్నాయి, సెలబ్రేషన్స్ కూడా కొంచెం మారుతున్నాయి కంపేర్ టు దోస్ డేస్. కానీ మన మెమరీస్ మాత్రం మనతో అలానే ఉంటాయి కదా. అండ్ అదే మన మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్ అన్నమాట. సో నేను మీ ఆర్జే శృతి వెంకట్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ సండే అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ వీక్ అహెడ్. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం, సేమ్ టైమ్ సేమ్ ప్లేస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు డ్రింక్ వాటర్, లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ హైడ్రేట్ యువర్ సెల్ఫ్. అండ్ అంటిల్ దెన్ రేడియో సిరబి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్ అన్నమాట. టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్. కానీ ఎక్కడికి వెళ్ళిపోకండి, భాస్కర్ గారు వచ్చేస్తున్నారు విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ ఫర్ యూ. అండ్ ఈ లోపు నేను ఒక మంచి ట్రెండీ సాంగ్ లైన్అప్ చేశాను. బాయ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: Tick, tick. Radio Surabhi time check. Studio lo time, 10 a.m.

రేడియో సురభి శ్రోతలందరికీ శుభోదయం. ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే సిగ్నేచర్ షో ఇవాళ మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో వ్రతాలు చేసుకోవడం, సంకల్పం చేసుకోవడం, రకరకాల కోరికలను కోరుతూ ఒక లోక కళ్యాణం కోసం చేసే గొప్ప పూజలతో కూడుకున్న మాసం శ్రావణ మాసం. ఎన్నో ఎన్నో గొప్ప పండుగలు వస్తాయి. వరలక్ష్మి వ్రతాలను జరుపుకోవడం, ముఖ్యంగా ఇంటిలో ఉన్న మహిళామణులందరూ కూడాను శోభాయమానంగా వారి ప్రాంగణాన్ని ఇంటినంతా కూడా తీర్చిదిద్దుకొని చక్కగా వాళ్లు కూడా అలంకృతులై పక్కనున్న ముత్తైదుల్ని ఇంకా ఆడపడుచులందరినీ కూడా పిలిచి తాంబూలాలు ఇచ్చి వాయనాలు తీసుకోవడం, వాయనాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈసారి రేడియో సురభిలో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. చక్కగా ఇంటింట సురభి లక్ష్మి ఇంటింట శ్రావణం చేస్తూ ఉన్నారు. చక్కగా మా ఆడపడుచులందరూ మీ ఇంటికి వస్తున్నారు, కొత్త కొత్త వాళ్ళని కలుస్తున్నారు. ఇవన్నీ బాగా అనిపించింది, నాకు చాలా బాగా అనిపించింది. గ్రేట్ ఐడియా. మీరందరూ కూడా ఇలాగే శ్రావణ మాసంలో మనకు తెలిసిన వాళ్ళని పిలవడం కాకుండా తెలియని వాళ్ళని కలవడానికి కూడా ఇది మామూలుగా ఈ ముత్తైదు తాంబూలాలకి పెద్దగా తెలిసిన వాళ్ళు కూడా అవ్వక్కర్లేదు. అలా వెళ్ళిపోయి తీసేసుకుంటుంటారు, వెళ్ళిపోతుంటారు. అలా వరలక్ష్మిని చూడడం, వరలక్ష్మి వేతలకి వెళ్లడం, ఇవన్నీ కూడా సాంప్రదాయం. దీంతో పాటు చాలా నడుస్తున్నాయి. ఆగస్టు నెల అంతా కూడా అసలు హడావిడి. నిన్న మెగాస్టార్ పుట్టినరోజు, అండ్ ఈ మధ్యనే మనం షావుకార్ జానకాయని కోల్పోయాం. దెన్ స్టిల్ పండుగల పరంగా ఆలోచిస్తే ఇంకా అన్నయ్యల పండుగ వచ్చేస్తుంది, ఆ తర్వాత కృష్ణాష్టమి వస్తుంది. శ్రావణం అంతా హడావిడబ్బా. మీరు ఇంకా బ్యాక్ టు స్కూల్, మళ్ళీ స్కూల్ మొదలైపోయాయి. ఈ ఎండలు ఇంకా అలాగే తాండవిస్తున్న బళ్ళు మొదలెట్టేశారు. అండ్ టాప్ ఆఫ్ దాట్ కొంతమంది కాలేజీలకు వెళ్ళిపోయేవాళ్ళు, ఇలా రకరకాలు నడుస్తున్నాయి. జీవితం అంతా హంగామాలతోటి హంగులతోటి నడుస్తుంది కదా. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా మొన్న చేశాను, మళ్ళీ గ్యాప్ వస్తున్నాయి, గ్యాప్స్ వస్తూ ఉన్నాయి. బట్ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. చాలా చాలా సందడిగా నడుస్తుంది జీవితం. మీరందరూ కులాసాగా ఉన్నారని ఆశిస్తూ మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ భాస్కర్ రాయవరం నేను. ఇవాళ కార్యక్రమం ఏమిటి అనేది ఈ పాట అయ్యాక చెప్తాను. ఈ పాట వింటూ మీరు స్టూడియో ఫోన్ చేయండి 9726361966. రేడియో సురభి అండ్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.

మీరు విన్న ఆ పాట మొదటి పాట మంగళగౌరి మొమ్మగన్న తల్లి పాట చిట్టిచెల్లెళ్ళ సినిమా నుంచి. ఇప్పుడు మీరు విన్న పాట దేవరాగం సినిమా నుంచి. ఇది మ్యూజికల్ గా బాగా హిట్ అయింది. సినిమా డబ్బింగ్ సినిమా కాదు, సినిమాల పాటలు. ఈ పాట నాకు ముఖ్యంగా శ్రావణమాసంగానే ఇదే గుర్తొస్తుంది అనమాట. శ్రావణాల మేఘమాల సాంధ్య రాగము, అదే దేవరాగము అని. చాలా మంచి సాహిత్యం ఉంటుంది. బాగా పాడతారు బాలుగారు, ఎంఎం శ్రీలేఖ కలిసి పాడారు ఇది కీరవాణి గారి స్వరానికి. కీరవాణి స్వరం అని తెలిసిపోతుంది. అది పాటలో సాహిత్యం అంతా కూడా చాలా మంచి లయబద్దంగా చాలా బాగుంటుంది. వేటూరు సుందరరామూర్తి గారు రాశారు ఇది. ప్రకృతిని ప్రేమికుల భావాలతో కలిసి మిళితం చేస్తూ మంచి పదాలతోటి, వేదమంత్రాల వేళ అని పదాలు, చూపులే మాటగా, ఇలాంటి భావ వ్యక్తీకరణ, చాలా కవిత్వ విలువలు చాలా బాగుంటాయి పాటలో, సాహిత్య విలువలు. ఈ రోజు ఏంటంటే ఇలా ఒక పాట వేసి ఆ పాటకు సంబంధించిన మాటలు, మామూలుగా నాకు తోచిన పాటలు నేను పట్టుకొస్తుంటాను. ఇది నాకు రేడియో సిరభిలో చాలా ఇష్టమైన శీర్షిక, పాట మీది మాట నాది. అంటే మీరు పాట కోరుతారు, దానికి నాకు తోచిన మాటలు నేను చెప్తాను. మంచి పాటలు, మంచి మాటలు, అది వాళ్ళ కార్యక్రమానికి షో థీమ్. దానికి అర్థం ఏమిటి అంటే మీరు ఫోన్ దగ్గర పెట్టుకోవాలి. ఏం ఫోను? 9726361966. ఈ నంబర్ దగ్గర పెట్టుకోండి. ఫోన్ ఎలాగో దగ్గర ఉంటుంది, ఈ నంబర్ కూడా దాంట్లో పెట్టుకుని, స్పీడ్ డయల్ లేకపోతే ఇప్పటిదాకా అది నేరం, పెట్టేసుకోండి. అండ్ దెన్ డౌన్లోడ్ ది యాప్ ఆల్సో. ఎందుకంటే మీరు పాట కోరేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయారనుకోండి, డ్రైవ్ చేస్తూ లేదా కార్ ఆపేసి ఇంట్లోకి వెళ్ళిపోయారనుకోండి, ఏదైనా సరే షో మిస్ అవ్వకూడదు. మీరు కోరిన పాట నేను వినిపించిన తర్వాత మాట మీరు వినాలి కదా, మీకోసం వినిపిస్తున్నాం కదా. కాబట్టి మీరు రేడియో సర్వే యాప్ డౌన్లోడ్ చేసుకుని అలా సిద్ధంగా పెట్టుకోండి. రేడియో సర్వే .com ద్వారా కూడా మా కార్యక్రమాన్ని వినొచ్చు. పాట మీది మాట నాది ఇవాళ శీర్షిక. మొత్తం మీ పాటలతో నడిపిద్దాం. దగ్గర కొన్ని పాటలు ఉన్నాయి, అవి ఎలాగో వినిపిస్తాను మీకు.

0: మీరు విన్న ఆ పాట చాలా చాలా ప్రసిద్ది చెందిన పాట, మనసే అందాల బృందావనం. ఇందులో ఇద్దరు నటీమణులు ఉంటారు, మీరు గుర్తుపట్టింటారని అనుకుంటున్నా. చాలా బాగా ఇదేంటి ప్రసిద్ధి చెందిన పాట, మంచి కుటుంబం నుంచి పాట ఇది. ఇందులో పాడేవారు ఒకరు, పక్కన వీణ వాయించేవారు ఒకరు ఉంటారు. పక్కన వీణ వాయించింది ఎవరు అంటే వీణా విద్వాంసులేం కాదు, కానీ అలా నటిస్తారు. ఎవరా నటీమణి? పక్కన గుమ్మడి గారు కూర్చొని తాళం వేస్తూ ఉంటారు. పాడుతూ నటిస్తున్న నటి కాంచన, ఆ పక్కన వీణా విద్వాంసురాలుగా నటించింది ఎవరు తెలిస్తే ఫోన్ చేసేయండి, మీతో మాట్లాడుతూ వాళ్ళ నడిపేద్దాం షోని. అలాగే మీరందరూ ఇండియా టుడే వారి హ్యాపీ అవర్ ఈస్ హియర్ and why with delicious bar bites, refreshing draft beers and perfect evening atmosphere India today at South Lake. Sare ok atmeel phone chestunnaru varatho maatladam. Namaskaram andi, radio Surabhi phone chesaru, meer on air unnaru, shubhodayam.
1: Bolem andi, nenu Sugathri.
0: Sugathri garu andanalu, ela unnaru, em sangathalu?
1: Baagunnanu andi.
0: Ela nadustundi mee shravana maasam?
1: Chala busy ayipoyindi.
0: Ayipoyi meer ratham chesesaru. Ah, shabash. కానీ అది పౌర్ణమి రోజు చేయాలి, కానీ అడ్డం వస్తుంది గ్రహణము, అందువల్ల చేయడానికి లేదన్నారు కదా. అవునవును, అందుకని చేయడానికి లేదని అందరూ పోయిన వారం చేసేసారు అందరూ.
1: మీరు ఇందాక వినిపించిన పాటల్లో వీణ వాయించింది సౌకర్ జానకి గారు.
0: శాబాష్ శాబాష్.
1: కాంచన గారు,
0: కాంచన గారు లైన్ లో ఉండండి. సుగాత్రి గారు నమస్కారం అండి, మీరు రేడియో సర్బి ఫోన్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు చెప్తారా?
2: గుడ్ మార్నింగ్ భాస్కర్, నేను
0: సేతు మాధవి. ఆంటీ ఎలా ఉన్నారు?

0: మీరు రివైవ్ చేయించుకోవాలని పోతుంది.
1: మీకు ఇష్టమైన పాట చెప్పండి, దానికి నా పాట వినిపించి నా మాట కలుపుతాను.
0: అలాంటి మంచి కృష్ణతోటి తోటి అలా చేసుకుంటే మీ జీవితం
1: బాగుందండి. ధన్యవాదాలు. మీకు ఏదైనా ఇష్టమైన పాట అంటే అడగండి, మీ పాటకి నా మాట కలుపుతాను.
0: పాట ఉంది చిరంజీవి నాగ
1: క్లియర్ గా లేదండి, పట్టిపెట్టి వస్తుంది. ఒకసారి మళ్ళీ ఫోన్ చేయండి, నాకు వెనక్కి ఫోన్ చేయండి. సుగాత్రి గారు ఉన్నారండి?
0: అవునండి.
1: క్షమించాలి, వేరే కాల్ తీసుకున్నాను. మీరు చెప్పండి మీకు ఏ పాట కావాలి, ఏ పాట మీరు సరైన సమాధానం అది. షావుకార్ జానకి గారి పక్కన వేణు వాయించింది. మీకు ఏ పాట కావాలి చెప్పండి, మీ పాటకి నా మాట.
0: పూసింది పూసింది
1: డన్. అలాగే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి, రేడియో సార్ మీకు ఫోన్ చేశారు. మీకు ఏ పాట కావాలో కోరండి, మీ పాటకి నా మాట. రాజా రమేష్ లో ఏ పాట? ఎంతో రసికుడు దేవుడువా?
0: కాదు కాదు, అది పాట. చాలా అద్భుతం.
1: అర్థమైంది, నేను వినిపిస్తాను మీకు. నాకు తెలిసిన పాట ఏంటో మీకు వినిపిస్తాను. ఎస్ ఎస్. ధన్యవాదాలు అంటే ఫోన్ చేసినందుకు. ఆల్ రైట్, మీరు పాటలు కోరండి, మీ పాటకి నా మాట కలుపుతూ ఈ కార్యక్రమం నడిపిద్దాం. నేను ఇంకొక పాట అనుకున్నాను, నేను సుగాత్రి గారు కోరిన పాట నేను వినిపించే లోపు ఇంకొక ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. రేడియో సార్ ఫోన్ చేశారు, శుభోదయం. వెనకాల రేడియో కట్టేయండి. వెనకాల రేడియో కట్టేయండి. మీరు ఫోన్ చేసి నాకు రేడియో వినిపిస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేయండి.
2: సారీ
1: అయ్యా, నమస్కారం. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, చెప్పండి.
2: హలో అండి, భాస్కర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జానకి గారు.
1: ఎస్ ఎస్, డెఫినెట్లీ ఒక లెజెండ్ కోల్పోయాం. యా,
2: ఒక సాంగ్ రిక్వెస్ట్ చేసండి. ఆల్రెడీ అడిగారేమో.
1: లేదు, ఇంకా మొదలు పెడుతున్నా, ఇప్పుడే పోయి వేడ్ అవుతుంది, చెప్పండి.
2: అవునండి, అది చాలా ఫేమస్ సాంగ్ ఉంది అప్పటి పాత్ర బ్లాక్ అండ్ వైట్. పాండవులు పాండవులు తుమ్మెద అని, నాగేశ్వర గారితో.
1: పాండవులు పాండవులు తుమ్మెద. ఓకే, ఇది నేను షావుకార్ జానకి స్పెషల్ చేయట్లేదు, ఏ పాట అయినా కోరచ్చు అనేదే నా శీర్షిక ఇవాళ. సో బట్ స్టిల్ పాండవులు పాండవులు తుమ్మెద, ఇన్ఫాక్ట్ నేను తర్వాత వినిపించాలనుకున్న పాట అదే. కాబట్టి డెఫినెట్లీ. మీ పేరు చెప్పండి.
2: ఆనంద్ అండి.
1: ఆనంద్ గారు, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మీరు ఆ పాట వెంటనే మీకు వినిపిస్తాను, వినండి.
2: థ్యాంక్ యూ సార్,
1: ధన్యవాదాలు. ఓకే, మనం పాట మీది మాట నాది శీర్షిక చేస్తూ ఉన్నాం. నాకు పాటలు మూడు వచ్చేసాయి ఇప్పటికే, ఇంకా మీ ఇష్టం. మొత్తం 3 గంటల కార్యక్రమం మీదే. నేను తర్వాత వినిపించాలనుకున్న పాట కూడా ఇదే అవడం, అండ్ వారు కోరడం కూడా అలాగే బాగుంది. చాలా మంచి పాట ఇది కూడా. ఇందులో నటీమణి ఎవరైనా అడగక్కర్లేదు, ఎందుకంటే ఈ పాటతోటి తను తెలుగు సినిమా రంగంలో ఒక గట్టి పాదం వేసేశారు. గొప్ప నటి నటీమణి, ఇదిగోండి. క్షమించండి, మొదల నుంచి రావాలి, మొదల నుంచి రావాలి పాట. అక్కడి నుంచి రావాలి.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. ఓయ్, బిర్యానీ తింటావా?
7: మర్చిపోయావా? I am on a diet. Salad.
6: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
7: ఏంటి రెండు ఆర్డర్ చేస్తున్నావా?
6: అంత వరీ అవకు. ఎంఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్ చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 అండ్ $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM టు 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైఫ్ హండి బిర్యానీతో డబుల్ కమిటా ఫ్రీ.
7: షేరింగ్ ఈస్ కేరింగ్, తెలుసా?
6: ఎంఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, ఇర్వింగ్.
8: కవింతలకి కేరింతలకి కేరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తం.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
9: Sure.
4: How many people are we expecting?
5: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
9: Idi office party a leka jatra?
5: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
9: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
10: Welcome back. మీందరికీ రేడియో సిరబిలో సిగ్నల్ షోకి పునఃస్వాగతం. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం మీ అందరితో ఈ పాట మీది మాట నాది అన్న కార్యక్రమం చేస్తూ ఉన్నాను. మధ్యలో పాట కోరినది కూడా ఇందాక పాండవులు తుమ్మిద కోరారు. ఈ పాట ఎందుకు కోరారు అంటే ఆబ్వియస్లీ మనకు షావుకార్ జానకి గారు ఇటీవల ఎవరిని కోల్పోయాము, లెజెండ్. తర్వాత వారి గురించి మా కార్యక్రమాలు చేశారు మా టీంలో, బట్ జస్ట్ అలా స్పిల్ ఓవర్ అంటారు సార్, నేను చేసినప్పుడు అలా ఉంటుంది కాబట్టి ఆమెని స్మరించుకుందామని. పాండవులు తుమ్మిద ఈ పాటతోటి, తర్వాత అది పాట ఎంత హిట్ అయింది అంటే ఆ పాట శీర్షికతోటి సినిమా కూడా వచ్చిన తర్వాత. అండ్ ఇది షావుకార్ జానకి గారు తన స్టాంప్ ఎస్టాబ్లిష్ చేసుకునే సినిమాల్లో, ఒరవడిలో వచ్చిన మొట్టమొదటి సినిమాల్లో పాట ఇది. అక్కడి నుంచి తిరుగులేదు షావుకార్ జానకి గారికి. ఇన్ఫ్యాక్ట్ ఆమె రిప్రజెంటేషన్ ఆఫ్ హౌ గ్లామరస్ యూ కెన్ బి అట్ ఎనీ పాయింట్ ఇన్ లైఫ్. మొట్టమొదట ఆవిడ తెర మీదకి వచ్చినప్పటి నుంచి అంటిల్ షీ ప్యాస్డ్ అవే, షీ లీడ్ ఎ గ్లోరియస్ గ్లామరస్ లైఫ్. అంటే ఈవెన్ అట్ ది ఎండ్ ఆఫ్ వేరే దశలో కూడా లైఫ్ లో ఎంత అందంగా ఉండొచ్చు, ఎంత హుందాగా ఉండొచ్చు, ఎంత ఆకర్షణీయంగా ఉండొచ్చు అని చెప్పడానికి ఇది గ్రేట్ లీడర్షిప్ లెసన్. షావుకార్ జానకి గారు డెఫినెట్లీ లెజెండ్. ఆవిడ నేను లోటు అనడానికి ముందే మనం పూర్తి జీవితాన్ని జీవించారు, పూర్తిగా వైభవాన్ని చూపించారు తన ప్రతిభను అందరికీ కూడా. షావుకార్ జానకి ఇది లెజెండ్. ఈ పాట ఇందాక సుగత్రి గారు కోరారు, సుగత్రి గారు మీకోసం.

నిలలాగేసి సన్నంగా దాని సన్నాయి జల్లోన సంతంగా. సుగత్రి గారు కోరిన ఆ పాట పూచింది పూచింది పున్నాగ. ఇందులో పున్నాగ పూల వికాసాన్ని మనిషి భావోద్వేగాలతో ముడిపెట్టి ఎంతో చక్కగా వేటూరు సుందరరామూర్తి గారి సాహిత్యం అది, ఎంఎం కీరవాణి గారి సంగీతం, చిత్రమ్మ గారి స్వరం. ఇందులో పున్నాగ పూ వికసించడాన్ని ఒక మంచి ఒక వేడుకలాగా చెప్తూ అందులో ఒక అది దేనికి ప్రతీక అంటే ఒక ఆనందానికి ఒక ఆశకి అని చెప్పి అలా చూపిస్తారు. అండ్ చాలా మధురమైన బాణి కూడా ఉంటుంది దీనికి. ఇందులో జడకుప్పెలని ముల్లోకాలతో పోలుస్తాడు ఆయన. జడకుప్పెలని ముల్లోకాలతో పోల్చి చెప్పడం చాలా అంటే ఒక వన్నితలో ఉన్న సొగసుని వర్ణించడం కోసం అంత ఉదాత్తమైన భావన ఇవ్వడం అనేది ఎంత బాగుందో. వేటూరు గారే చేయగలరు ఇలాంటి పోలికలు కాని ఇట్లాంటి ఉపమానాలు కాని. అండ్ ఈ పాటలో నటించిన మీనా గారి నటన కూడా అంతే బాగుంటుంది. చక్కగా పూసింది పూసింది పున్నాగా, పూసంత నవ్వింది నీలాగా అని చెప్పినప్పుడు ఆమె నవ్వుతూ ఉండడం ఆ పున్నాగ పరిమళానికి సరిపోయేలాగా నవ్వుందని చెప్పడం. అండ్ అష్టపదులు, ఇష్ట సఖులు ఇవన్నీ, ఈ ప్రయోగాలన్నీ కూడా ఆయన పాటలో ఇంతకుముందు చేశాను. ఇలాగా సాహిత్యంలో వేరే వేరే అంటే ప్రాచీన సాహిత్యం నుంచి కానీ ఇలాంటివన్నీ పట్టుకుని వేటూరు గారు ఎలా వాడారు పాటల్లో అని చెప్పడానికి. అండ్ గొప్ప పాట కోరారండి. నేను తర్వాత పాట లైనప్ చేస్తున్నాను. ఈలోపు మీరందరూ కూడాను ఇండియా టుడే వారి హ్యాపీ అవర్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఎవ్రీడే 4 PM to 7 PM ఉన్నది. బార్ స్నాక్స్ జస్ట్ $1, డ్రాఫ్ట్ బియర్స్ ఓన్లీ $2.99. గ్రేట్ బైట్స్ ఉన్నాయి మీకోసం, కోల్డ్ డ్రాఫ్ట్స్. హ్యాపీ ఈవినింగ్స్. ఇండియా టుడే అట్ 151 నోలన్ డ్రైవ్ ఇన్ సౌత్ లేక్. అలాగే మీరు డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ ఎక్స్రే $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడం కోసం మీ స్పెషల్ ఆఫర్ ని మాత్రం మిస్ అవ్వకండి. కాల్ టుడే 972-484-5400. ఎవరికి ఫోన్ చేస్తారు? డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారికి ఫోన్ చేయండి. వారు ఎక్కడున్నారు అంటే 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. నాకు డాలస్ మెకినీ డాలస్ నుంచి హర్ష గారు ఫోన్ చేశారు. మెకినీ డాలస్ అని చెప్పారంటే డాలస్ ఊరు పెద్దదైపోతుంది కదా, నువ్వు డాలస్ సబ్ డివిజన్, డాలస్ అనేది ఏదో టెక్సస్ స్టేట్ లాగా చెప్తున్నారు, డాలస్ టెక్సస్ లాగా మెకినీ డాలస్ అని చెప్పారు హర్ష గారు. మీకోసం ఈ పాట చాలా ప్రసిద్ధి చెందిన పాట. ఇది పాట అయిన తర్వాత పాట గురించి మనం మాట్లాడుకుందాం.

ఇవాళ మనం చేస్తున్న కార్యక్రమం పాట మీది మాట నాది. మీకు కావాల్సిన పాట కోరండి, ఒక పాట తగిన మాట నేను పాట అయిన తర్వాత చెప్తాను. హర్ష గారు మీకోసం.

0: perfect gift for your loved ones.
1: మీరు విన్న ఆ పాట రోజులు మారాయి సినిమా నుంచి. రోజులు మారాయి సినిమాలో ఇది ఏమంటారు, ఒక ఎప్పుడు పచ్చగా ఉండే పాటలు అనమాట. ఇవి జస్ట్ రిమైన్ తెలుగు సాహిత్యము, తెలుగు సంగీతం, సినిమా సంగీతం, జానపద సంగీతం ఉన్నంత వరకు ఉండే పాటల్లో ఇదే అనమాట. ఒకటి మాస్టర్ వేణు గారి సంగీతం ముందుగా చెప్పుకోవాలి. ఇందులో ఏంటంటే ఆ డప్పు పక్క నుంచి కొడుతుంటారు కదా, అది నిజంగానే దరువు పల్లెల్లో వేసే దరువులా వినిపిస్తుంది. ఆ క్వాలిటీ ఆఫ్ సౌండ్ అది ఎలా రికార్డ్ చేశారో అవన్నీ ఆలోచిస్తే ఇప్పటికీ కూడా అందులో ఆ దరువు వచ్చినప్పుడల్లా నిజంగా పల్లెల్లో జనాలు కూర్చొని కొట్టిన ఆ పవర్ ఏదైతే ఉంటుందో అది మీకు ఆ పాటలో వినిపిస్తూ ఉంటుంది. పాట రాసిన వారు ఇటువంటి సాహిత్యాన్ని రాయడానికి ఆయన చిరునామా అన్నమాట, ఆయన కోసరాజు గారు. అలాగే పాడిన వారు ఈ పాటలు పాడడానికి కూడా మొట్టమొదట అలా తనకు సొంతం చేసేసుకున్నవారు జిక్కి జి కృష్ణవేణి గారు. ఇది ఏరువాక సాగరు. ఏరువాక అనే దానికి అర్థం తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏరువాక అంటే ఏంటంటే పొలాల్లో పంటలు పండించే ముందు దుక్కి దున్నుతారు కదా, ఆ దుక్కి ప్రారంభాన్ని ఏరువాక అంటారు. ఒక ఆ సీజన్ అది ఏదైతే మొదలవుతుందో అక్కడి నుంచి ఇంకా వ్యవసాయం మొదలవుతుంది అనమాట. ఆ దుక్కి దొక్కడానికి ఇది మామూలుగా జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజు చేస్తారు. ఇది ఈ దుక్కి ప్రారంభం చాలా గొప్పది పండుగ అనమాట. అది దున్నడం అంత అందరు కలిసి చేసుకునేది. ఏరువాక సాగారు రన్నో చిన్నన్న, నీ కష్టం ఇంకా తీరునరో రన్నో చిన్నన్న. ఈ చిన్నన్న అనేవారు అంత రైతులకందరికీ ప్రతీక అనమాట. కల్లాకపటం తెలియని వాళ్ళు, లోకం పోక తెలియని వాళ్ళకి ఎక్కడికి వెళ్తుంది ఈ పంట అనేది కూడా తెలియదు. పండించడం ఎన్ని వేల కుటుంబాల్లో లక్షల కుటుంబాల్లో అది అన్నం స్వర్ణమై వాళ్ళ జీవితాలు నడిపిస్తుంది అనేది కూడా గ్రహించలేని, అవగాహన లేని రైతులు, కల్లాకపటం లేని వాళ్ళు, లోకం పొగట తెలియని వాళ్ళని మొట్టమొదటి సాఖీలో రాస్తారు. ఇది మామూలుగా ఆ రోజుల్లో ఈ పాట 1955 వచ్చింది. మనము 2026 దగ్గర దగ్గర 75 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం, 70 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం. ఈ పాటలో అది 5 నిమిషాల పాట ఉంటుంది. 5 నిమిషాల పాట అప్పట్లో వచ్చింది అంటే అది డబుల్ రికార్డ్ అనేవాళ్ళు అనమాట. మామూలుగా 3 నిమిషాల అయిపోతే అందులో కూడా 3 చరణాలుంటాయి. ఇందులో 6 చరణాలు రాశారు, 6 చరణాలు రాశారు. నవధాన్యాలు గంపకెత్తుకోవడం, సద్యం మూట కట్టుకోవడం ఇవన్నీ అక్కడ పల్లె పరిశీలన చేస్తుంటే ఇందులో పడమట దిక్కున వరద గుడి అనే ఒక పదం వాడతారు. పడమట దిక్కున వరద గుడేసి ఉరుముల మెరుపుల వానలు కురిసి అని రాస్తారు. వరద గుడి అంటే మామూలుగా ఇంద్రధనుసు లేదా ఈ చుట్టూ ఒక వలయం వస్తుంటుంది, చంద్రుడి చుట్టూ తర్వాత లేదా ఇలా సూర్యుడి చుట్టూ ఒక వలయం లాగా వచ్చినప్పుడు వానలు కురుస్తాయనేది ఒక నమ్మకం అనమాట. సో ఆ వానలు కురిసినప్పుడు వరద గుడి అనే పదానికి కూడా అర్థం ఇంద్రధనుస్సు అని ఒకటి ఉందన్నమాట. పడమటి దిక్కులో తూర్పు నుంచి వాన పడుతుంటే అటు పడమటి దిక్కులో కనిపిస్తుంది. పోటేరుని సరిచూసి పన్నుకో ఎలపట దాపట ఎడ్ల దోలుకొని ఇలా పల్లె పదాలని పొలాలు అమ్ముకొని పోయేవారు టౌన్ లో మేడలు. అక్కడ టౌన్ అనే పదం ఆంగ్ల పదం వాడతారు. బ్యాంకులో డబ్బులు బ్యాంక్ అనేది ఈ చట్టిని గమనించని వారు అని వాళ్ళందరి గురించి చురక వేస్తుంది. పల్లెటూళ్ళలో చల్లని వాళ్ళు పాలిటిక్స్ తో బతికేవాళ్ళు, అక్కడ పాలిటిక్స్ అనే పదం వాడతారు. అలాగే పదవులు స్థిరమని భ్రమసేవాళ్లు, కోట్లు గుంజి నిన్ను మరిచేవాళ్లు, నీవే దిక్కని ఒత్తురు పదవోయి. అది ఓటు హక్కుకి మనకున్న బలాన్ని వివరించే పాట అది, మాట అది. అవన్నీ కూడా రోజులు మారాయి ఎందుకంటే నీకు ఓటు హక్కు వచ్చింది, ప్రజాస్వామ్యం ఇది, మన బలం ఎప్పటికీ ఉంటుంది అని చెప్పి. సరే, మీరు తర్వాత పాట కోరేలోపు ఇంకొక కొత్త తరం మీరు ఒక పాట వినిపిస్తాను మీకు. ఇదే సినిమాలు తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి. ఇవాళ శీర్షిక పాట మీది మాట నాది. 9726361966 మీరు వింటున్నది రేడియో శ్రీ సిగ్నేచర్ షో. ఇవాళ మీ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను భాస్కర్ రాయవరం.

0: ఇంకొక అందమైన పల్లెపాట విన్నాం మనం. ఏరువాక నుంచి ఏరువాక సాగుతుండగానే అది బిట్ సాంగ్ అది, కానీ అసలు నెల్లూరు నిరజాణలకి అదే ట్యూన్ కి కట్టిన పాట అది. చిన్న బిట్ సాంగ్ ఉంటుంది ఏరువాక సాగుతుండగాని. ఆ పాట చాలా అందంగా చిత్రీకరిస్తారు, పల్లె పదాలతోటి ఉంటుంది, రాజశ్రీ గారు రాశారు. మనం చూస్తూ చూస్తుండగా ఇలా గంట అయిపోయింది. మీరు కోరిన పాటలతోటి నా మాటలతోటి ఈ కార్యక్రమం నడిపిద్దాం అనేది కోరిక. మీరు 11 నుంచి 1 గంట వరకు కూడా ఈ కార్యక్రమంలో మీరు కోరిన ఏ పాటైనా అడగచ్చు, మీ పాటకి నా మాట. మీరు 107.9 FM HD3 లో కార్యక్రమం వినడంతో పాటు రేడియో సర్బీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రేడియో సర్బీ .com ద్వారా కూడా నిత్యం 24/7 మా కార్యక్రమాన్ని మీరు వింటూ ఉండొచ్చు. చిన్న బ్రేక్, ఇలా వచ్చేస్తాం.
1: టిక్ టిక్ రేడియో సర్బీ టైం చెక్. స్టూడియోలో టైం 11 AM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేము మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. వన్ నేమ్ to go, Hareli. Hareli, bringing the taste of home closer to you. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్.

0: తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ప్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ. రేడియో సురభిలో సిగ్నేచర్ షోకి పునఃస్వాగతం. ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. శ్రావణ మాసం నడుస్తున్నది, హాయిగా మంచి మంచి పాటలు విందాం, మంచి మంచి మాటలు మాట్లాడుకుందాం అనేదే థీమ్ ఇవాళ. మంచి మంచి పాటలు అంటే మీరు కోరిన పాటలకి నా మాటను కలుపుకుంటూ వెళ్లడం పాట మీది, మాట నాది. మీరే పాటైనా కోరచ్చు. ఈ 2 గంటల పాటు వాటితో నడిపిద్దాం. అలాగే ఇండియా బజార్ వారు మీకు శ్రావణ మాసం గురించి చెప్పుకున్నాం కదా, ఎన్నో రకాలైన మీకు పూజలు కావాల్సిన పూలు ఇలాంటివన్నీ కూడా అవసరమవుతాయి. మీకు కొబ్బరికాయలు అవసరమవుతాయి, పండ్లు అవసరమవుతాయి, పసుపు, కుంకుమ, తమలపాకులు, పూజకి సామాగ్రి ఏదైతే ఉంటుందో అలంకరణ కోసం, మంచి మంచి సంప్రదాయబద్దంగా స్వీట్లు, స్నాక్స్ ఇవన్నీ కావాలి అంటే అలాగే గ్రాసరీస్ కూడా చేసుకోవాలి కదా. ఇవన్నీ అండర్ వన్ రూఫ్ ఎక్కడ దొరుకుతాయి మీకు? ఇండియా బజార్లో శ్రావణ మాసం సందర్భంగా మీకు ప్రిపరేషన్స్ ఈజీ అవడం కోసం వైడెస్ట్ సెలక్షన్ అట్ అన్బీటబుల్ ప్రైజెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. విజిట్ నియరెస్ట్ ఇండియా బజార్ స్టోర్ టుడే అండ్ సెలబ్రేట్ ది ఆస్పీషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్ క్వాలిటీ అండ్ సేవింగ్స్. ఫస్ట్ గా మొదటి గంటలో నాకు ఒక పాట కోరారు సేతుమాదేవి ఆంటీ. సేతుమాదేవి అంటే మీరు ఇంకా ట్యూనింగ్ అయి ఉన్నారని అనుకుంటున్నాను. మీకోసం ఈ పాట మీరు కొరింది రాజా రమేష్ కాదండి, రాజా విక్రమార్క. రాజా విక్రమార్క అనే సినిమా నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అనుకుంటాను ఆంటీ, అందుకని ఈ పాట అడిగారు. ఏ సినిమా చెప్పేశాను, ఇందులో చిరంజీవి గారితో పాటు నాగిని డాన్స్ చేసినది ఎవరో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన పాట చెప్పడానికి కూడా సిద్దంగా రండి. రేడియో సూర్భియాన్ 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ మైక్ హోమ్.

నాగినివు భోగినివు ఇందులో పాట గురించి చెప్పే పెద్ద విశేషం అంటే ముఖ్యంగా అందులో ఉన్న పాటకి నాట్యం. ఇద్దరు చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి నిన్ననే బయటవే పుట్టినరోజు నన్ను కొంతమంది ఫ్యాన్స్ పక్క నుంచి అడిగేస్తున్నారు, ఏమిటి మీరు చిరంజీవి దర్వేసేస్తారు మెగాస్టార్ ఫ్యాన్ అనుకుంటే, నిన్న మా రవి బాగా వేశారు మొత్తం రేడియో సురభి మొత్తం మెగాస్టార్ నడిచింది కదా అని చెప్పి జస్ట్ అలా అలా అలా అక్కడక్కడ ఆయన పాటలు ఎలాగో వస్తాయి మీరు కోరే పాటల్లో అనుకున్నాను. అన్బిలీవబుల్ పాట ఇది, చాలా బాగుంటుంది డాన్స్ పరంగాను. వేటూరు సుందరరామ్మూర్తి గారి రచన పాట, సాహిత్యం చాలా అంటే పాటకు కావలసిన ఒరవడి ఏదైతే ఉన్నదో ఇది రాజ్కోటి మ్యూజిక్. అప్పట్లో బాగా హవా నడిచింది 90s లో రాజ్కోటి అండ్ చిరంజీవి కాంబినేషన్ లో ఎన్ని పాటలు వచ్చాయి ఎన్ని అదరగొట్టేశారు వాళ్ళు కలిసి అని చెప్పేసి లెక్కలేనివి. ఈ నాగినువ భోగినువ పాట బాలుగారు చిత్ర గారు కూడా అంతే గొప్పగా పాడతారు. కావలసిన పదాల బరువు చాలా ఉంటుంది ఈ పాటల్లో, సంస్కృత భూయిష్టమైన సమాసాలు వేసేస్తారు ఎందుకంటే అది నాట్య ప్రధానమైన పాట ప్రధానమైన పాట. కానీ అన్ని పదాలుగా అన్ని రకాలుగా మ్యూజిక్ కానీ తర్వాత పట్టిన పాటలు కానీ మాటలు కానీ ఇవన్నీ చాలా గొప్పగా పడిన పాట ఇది. నాగినవో భోగినవో అన్న పాటని కోరిన వారు సేతుమాధవి గారు, సేతుమాధవి ఆంటీ నాకు వారు ఫోన్ చేశారు. చక్కగా మామూలుగా మనసే అందాల బృందావనం పాటప్పుడు ఫోన్ చేసి ఈ పాట కోరారు, అంత జనరేషనల్ చూడండి ఎక్కడున్నారో. సో వెరీ నైస్. అలాగే నాకు ఇందాక ఎరువాక పాట కోరిన వారు హర్ష గారు, అంటే లేటర్ జనరేషన్ పిల్లలు వాళ్ళని కూడా అడుగుతున్నారు పాటలు, విచ్ ఇస్ వెరీ వెరీ నైస్. అంటే ఎరువాక సాగారు 70 ఏళ్ల పాటను ఇప్పుడు కూడా అడుగుతున్నారు అంటే ఎంత ఆనందం అనిపిస్తుంది నాకైతే. అండ్ మీరు కోరిన పాటకి నా మాట కలిపే కార్యక్రమం ఇవాళ చేస్తూ ఉన్నాం. మీరు ఇవన్నీ చేస్తూ చక్కగా సినిమాల్లో మనకు నృత్యాలు చాలా వరకు ఉంటాయి కదా ఇలాంటివి, అటువంటి నృత్యాల్లో కథక్ అనే నాట్యం భారతీయ నాట్యాల్లో ప్రసిద్ధి అని మనకు తెలిసిందే. అలా సినిమాల్లో ఎన్ని చోట్ల ఈ పాటలున్నాయి ఇవన్నింటినీ కూడా చూపిస్తూ ఐకానిక్ పాటలు అందులో ఉన్న పాత్రలు వీటి గురించి ఒక స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తోటి ఏక

విద్యాలయ వారు దే ఆర్ డిఎఫ్డబ్ల్యూ చాప్టర్ దే ప్రెసెంటింగ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ రేపు. అసలు ఆగస్ట్ 28 ఫ్రైడే ఈవినింగ్ మంచి కార్యక్రమం చూడాలి అనుకుంటే డిన్నర్ ఇంక్లూడెడ్ $35 కి మంచి కాజ్. ఏకల్ విద్యాలయ డస్ ఫెంటాస్టిక్ జాబ్. ఇండియాలో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఎంతో కృషి చేస్తున్న గొప్ప సంస్థ. వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు కూడా అవుతారు. tinyurl.com/kathakperformance2026 అక్కడ వెళ్ళండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. గో విత్ యువర్ ఫ్యామిలీ. యూ విల్ ఎంజాయ్ ఇట్. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు వాళ్ళ కార్యక్రమాలు. అండ్ విత్ దట్ సెడ్, మనకు ఈ పాట శ్రీకాంత్ భారతం గారు కోరారు. దీని తర్వాత ఎవరు కోరుతారు అనేది ఈ పాట అవుతుండగా మీరు ఫోన్ చేసేసి ఇచ్చి నాకు. అండ్ నా మాటకి మీ మాట కూడా అక్కడక్కడ అందించవచ్చు. మీకు ఫోన్ చేసి ఈ పాటకు సంబంధించిన ఏమైనా విశేషాలు మీకు తెలిస్తే డెఫినెట్లీ షేర్ విత్ మీ. శ్రీకాంత్ భారతం గారి కోసం ఈ పాట తర్వాత నా మాట.

క్రీడల్లో ఒలింపిక్ క్రీడల్లో ఒక మాట ఒక ఆట ఉంటుంది, సింక్రన స్విమ్మింగ్ అంటారు. సింక్రన స్విమ్మింగ్ అంటే ఇద్దరు కలిసి ఒకే రీతిలో ఈత కొట్టుకుంటూ అటు వెళ్లడం అనమాట, పోటీ గెలవడం. వాళ్ళు నీళ్లలో దూకడం దగ్గర నుంచి వాళ్ళు ఎంత క్రమంగా చేతులు తిప్పుతారు, ఎప్పుడు నీళ్లలోకి వెళ్తారు, ఎప్పుడు ఊపిరి తీసుకుంటారు, ఇవన్నీ కూడా ఒకేలా చేస్తారు. అటువంటి పాట ఇది. ఇందులో ఇద్దరు మహాగాయనులు జత చేశారు ఘన్సాల్ మాస్టర్. ఘన్సాల్ మాస్టర్ ఆయన గొప్ప గాయకుడుగా మనకు తెలిసిన, ఆయన అందించిన సంగీత వైభోగం తెలుగు సినిమాల్లో అంతా ఇంత కానిది. అటువంటి గొప్ప సంగీత దర్శకుడు ఘన్సాల్ మాస్టర్. ఆ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక అజరామరమైన సినిమా లవకుశ. అందులో కూడా ఒక అజరామరమైన పాట, ఎప్పటికీ సతత హరితమైన పాట, పచ్చగా ఉండే పాట, లేరు కుశలవుల సాటి సరివీరులు ధారునిలో అని అప్పుడప్పుడే విలువిద్య నేర్చుకుంటూ చాలా ఆత్మవిశ్వాసం కలిగిన ఇద్దరు వీరులు యువకిశోరులు పాడే పాట. అంటే వాళ్లకు వాళ్లు చెప్తున్నారు, సరివీరులు ధారునిలోనే లేరు మాకు సరిపోయేవాళ్ళని సముద్రాల రాఘవాచార్యులు వారు చెప్పారు వాళ్ళ గురించి. లవకుశులుగా నటించిన వారు మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం వీళ్ళని చిత్రీకరించారు. ఇందులో సాహిత్యపరంగా 3 నిమిషాల పాట, లెస్ అంటే 2 నిమిషాల 50 క్షణాలు ఉంటుంది.

మూడు చన్నాలు వచ్చేస్తాయి. మోహన రాగం మామూలుగా మోహన రాగమహ ఇలాంటి లలితగీతాలు మంచి శ్రావ్యమైన డ్యూయట్లు పెట్టి వాడతారు కదా. ఇక్కడ వీరరసాన్ని ఒలికించడం కోసం లేరు కుసేవలో సాటి అనే దాన్ని మోహన్ రాగంలో కట్టారు గణసన్ మాస్టర్. ఇందులో ప్రస్ఫుటంగా అప్పుడు వాళ్ళున్న జీవన పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఎక్కడున్నారు, లవకుశులు, అమ్మపించిన బిడ్డ వాళ్ళు, నాన్న లేరు అప్పటిదాకా, వాళ్ళు పెరిగిన దాంట్లో నాన్న చూడలేదు వాళ్ళు అసలు. తల్లి దీవెన తాతయ్య కరుణ, వెన్నుకాయగా వెరువగనేల అని రాస్తారు. వెరువగనేలం అంటే మేము వెనకాడం అని చెప్పడం, వెన్నుకాయడం అనేది మంచి ఇలా జాతీయాలని గుప్పించేశారు ఆయన. ఎవరు తల్లి దీవెన, అక్కడ తల్లి దీవెన కూడా ఉంది, అలాగే తాతయ్య ఉన్నాడు, కానీ నాన్న లేడని చెప్తున్నారు అక్కడ. మాకు నాన్న లేకుండా పెరిగాం మేమని అక్కడ చెప్పడం, రామాయణంలో అంతరార్థాన్ని ఒక్క వాక్యంలో చెప్పేశారు సముద్రాల గారు. అండ్ పరాజయం ఎరుగని రాముని గెలుస్తాం మేము, ఆయన ఇప్పటిదాకా పరాజయం ఎరుగని వీరుడు రాముడు, అతన్ని గెలిచేస్తామని చెప్పి తమ్ముళ్ళందరూ బీరాలు పోతున్నారని చెప్పి అక్కడ చురక బీరములాడి రాముని తమ్ముళ్ళు దూరముగా మాతో గెలి వాళ్లే ఓడిపోయారు, ఇంకా రాముని కూడా ఓడించేస్తాము అని చెప్పి ఒక గొప్ప వీర రసాన్ని ఒలికించే పాట శ్రీకాంత్ భారతం గారు కోరారు. ఆ లేరు అని ఎత్తుకోవడంలోనే అసలు గొప్ప ఎత్తుగడు ఉంటుంది, ఆ చైతన్యం అంతా గొంతులు అక్కడ ఇచ్చేస్తారు. సూర్యవంశ తేజం అరణ్యంలో ఉన్నాం, ఎంత గొప్ప పాట, ఎంత ప్రసిద్ధి చెందిన పాట అంటే మీరు జస్ట్ యూట్యూబ్ లో లేరు అని కొడితే మొట్టమొదటి పాట ఇదే. మీరు కోరే పాటకి నా మాట. శ్రీకాంత్ భారతం గారు మీరు కూడా ఆయన మాట కలపాలంటే మీరు మామూలుగా పాటలు మామూలుగా కోరరు, మీరు అలా కోరారు అంటే ఏదో అంతరార్థం ఉండే ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకు కోరారో మీ మాట కూడా చెప్పండి, ఫోన్ చేసి 9726361966. ఇప్పుడు ఈ పాట మీకోసం, మీరు కోరే వరకు నేను తెచ్చుకున్న పాటలు కొన్ని ఉంటాయి కదా అవి వినిపిస్తూనే ఉంటాను అనమాట. ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో చెప్పండి, 9726361966. రేడియో సిరిపిలో పాట మీది మాట నాది సిగ్నేచర్ షో వినిపిస్తున్నది భాస్కర్ రాయ్.

నేలమీది జాబిలి నింగిలోని సిరిమల్లి నాచలి నెచ్చలి చేరుకోరావా నా కౌగిలి అనే పాట రాజా రమేష్ అని ఎందుకు అనుకున్నాను కాబట్టి రాజా రమేష్ నుంచి వినిపించాను. సంగీత దర్శకులు కెవీ మహాదేవన్ గారు, ఆత్రేయ గారి సంగీతానికి బాలుగారు సుశీల్ గారు కలిసి పాడిన పాట, ఆత్రేయ గారి సాహిత్యానికి బాలుగారు సుశీల్ గారు పాడిన పాట నేల మీద జాబిలి. పిలిచిన కౌగిలింత రమ్మని ఊరుకొమ్మని, తెలిపెను పులకరింత రమ్మని లేచి ఇమ్మని అని చాలా అందమైన యుగళ గీతం, శ్రావ్యమైన ప్రేమ గీతం. సరే, నాకు రేడియో సురభి కార్యక్రమానికి ఎల్లలు లేవండి, ఎక్కడి నుంచైనా వినొచ్చు, ఎక్కడి నుంచైనా వినొచ్చు ఈ కార్యక్రమాన్ని. మీరు ఎక్కడి నుంచి అయినా సరే మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. మీరు 9726361966 నంబర్ కి అలా మెసేజెస్ పంపించవచ్చు, వాట్సాప్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. మాకు రేడియో సురభి ఆన్ ఫేస్బుక్, ఆన్ ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఆన్ యూట్యూబ్ యాజ్ వెల్, అక్కడ కూడా మెసేజ్ పంపించవచ్చు. లాట్ ఆఫ్ స్టఫ్ ఎక్కడో చాలా చాలా ఎప్పుడు ఏదో మోస్ట్ హ్యాపెనింగ్ రేడియో షో రేడియో సురభి, అందులో ఏమాత్రం అనుమానం లేదు. కువైట్ నుంచి మా మరదలు నిర్మల వింటున్న పాట వింటున్నారు షోని, కువైట్ నుంచి మా మరదలు నిర్మల వింటున్నారు కార్యక్రమాన్ని. తన కోసం తను అడిగిన ట్రెండీ ట్రెండీ పాట మీకు వినిపిస్తాను. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. ఈ సినిమా గురించి చాలా వింటున్నా, ఎప్పుడోసారి చూడడానికి వెళ్ళాలి. సో నిర్మల నీకోసం ఈ పాట.

0: మీరు విన్న ఆ పాట నేను బటర్ఫ్లై అన్నది. ఈ పాట చాలా ఉత్సాహభరితంగా సుభాషిణి అనే అమ్మాయి కొత్త గాయని తను పాడారు. రామజోగ శాస్త్రి అఫ్కోర్స్ ఇలాంటి పాటలు రాయడం కొట్టిన పిండి, ఇలా అలవక్కగా రాసి పడేస్తారు తను. విశ్వనాథన్ సన్స్ అనే సినిమా నుంచి పాట అది మీరు విన్నది. ఈ విశ్వనాథన్ సన్స్ అనే పాట సినిమా ఈ మధ్య చాలా చాలా చాలా చాలా చాలా హిట్ అయిపోయింది. చాలా మంది వెళ్లి చూస్తున్నారు. 2 వారాలైనా ఇంకా హాల్ నిండిపోయిందని వింటున్నాను నేను. మరి అలా ట్రెండీ సినిమా నుంచి పాట. ఇందులో చుట్టూ బొంగరంలో నిన్ను చుట్టుకున్న, గుడ్ మార్నింగ్ సూర్యుడల్లే, తట్టి నిద్ర లేపినావు నాలో ప్రేమని, గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పుచ్చుకోవే, బుజ్జిగండులోకి వెల్కమ్ అంటూ రమ్మని, నేను బటర్ఫ్లై మారా రాకెట్ అయ్యి అంట, అంటే బటర్ఫ్లై రాకెట్ అయిపోతే నీలో మ్యాజిక్ నన్నీలా మార్చనే, వామ్మో వాట్ ఏ హై, రెయిన్బో ఫ్రెండ్ నై, నిలిచా నింగిపై నీ వల్లనే. అంటే ఇలా ఆంగ్ల పదాలు వాడచ్చా సాహిత్యంలో అని చెప్పి ఓ పీకేసుకోవద్దు మనం. ఎందుకంటే ఇలాంటి పదాలను కలుపుతూ రాసే సమాసాలని మణి ప్రవాళం అంటారు. అలా ఆంగ్ల పదాలను కలుపుకుంటూ చేయడం అనేది ఇప్పటిది కాదు. ఇందాక మీకు కొసరాజు సాహిత్యంలో కూడా, ఏరువాక సాగర్లో కూడా పాలిటిక్స్ అని, తర్వాత బ్యాంక్ అని ఇలాంటి పదాలన్నీ వాడేశారు ఆయన. 1955 వచ్చింది కొసరాజు గారి జానపద సాహిత్యంలోనే ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్ పదాలు సినిమా పాటల్లో వాడడం వల్ల తెలుగు భాష ఏం కాదు. మనం వాడాల్సిన, మనం మాట్లాడే మాటల్లో తెలుగు భాషలో రైస్ తినండి, దాల్ వేసుకోండి, సాల్ట్ వేసుకోండి, వాటర్ తాగండి, ఇవి కాపాడుకుంటే బాగుంటుంది. ఇలాంటి పాటల్లో ఇంగ్లీష్ పదాలు ఎందుకు పెడతారంటే ఆ ప్రోడక్ట్ కోసం రాస్తారు అలాగా. సో చాలా మంది వేదిక మీద ఎక్కేసి అసలు సాహిత్యంలో ఆంగ్ల పదాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఓ పెద్ద పీకేసుకుంటుంటారు. బట్ డోంట్ ఎనీవే, అది నా సోది మధ్యలో. మీరు కోరిన పాటకి ఇక్కడ నా మాట కలుపుకుంటూ కార్యక్రమం చేస్తూ ఉన్నా. ఈలోపు ఇంకొక పాట వినిపిస్తాను. ఈ పాట ఏ సినిమాలో తెలిసే స్టూడియో ఫోన్ చేయండి. 9726361 96 అన్నట్టు చిన్న బ్రేక్ వస్తుంది. 11:30 తర్వాత కార్యక్రమం కొనసాగిద్దాం. ఈలోపు మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే ఆలోచించుకుని స్టూడియో ఫోన్ చేసేయండి. 9726361 96
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామండి, రెడ్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: హే బిందు, ఇప్పుడు నాకు మంచి మటన్ కూర తినాలండి.
9: చందు, మరి వండనా?
8: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
9: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
8: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: ధన్యవాదాలు సాహిత్ గారు, మీరు ఫోన్ చేసి.
1: ఇంకొక మాట అండి,
0: ఒక నిమిషం ఆగండి, మిమ్మల్ని ఆన్ ఎయిర్ తీసుకోవాలి, ఎందుకంటే బ్రేక్ అయిపోయింది. ఐ టేక్ యూ ఆన్ ఎయిర్. ఓకే. రాజోల్ నుంచి సాహిత్య గారు ఫోన్ చేశారు. రాజోల్ సాహిత్య గారు, సాహిత్య గారు ఫ్రమ్ రాజోలు. చాలా ఆనందంగా ఉందండి. అలా వెంటనే కొంచెం తడబడాయింపు వచ్చినా మన సొంత ఊరికి వెళ్ళిపోయింది మనసు చూశారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది అది. చెప్పండి, మీకు ఏ పాట కావాలి? పాట కోరేశారు, ఇంకేదో మాట చెప్తున్నారు, చెప్పండి.
1: అంటే మీరు ఇందాక
0: ఒక్క నిమిషం ఆగండి, మీరు ఇప్పుడు చెప్పండి. వెనకాల రేడియో ఉంటే కట్టేసేయండి. ఉన్నారా?
1: ఉన్నాండి.
0: చెప్పండి అమ్మా.
1: ఇట్స్ ఓకే, నా వాయిస్ వినిపిస్తుంది.
0: ఒక పని చేయండి, కాల్ మీ బ్యాక్, ఐ టేక్ యూ స్ట్రైట్ ఆన్ ఎయిర్. ఓకే, కాల్ మీ బ్యాక్. ఆల్ రైట్. సో ఇది తను కోరిన పాట, లైన్అప్ చేస్తాను. తను ఏం పాట కోరారు అంటే, అప్పుడే తమ్ముని ఇంట్రడ్యూస్ అయ్యారు ఈ సినిమాలో. అండ్ నమస్కారం అండి, రేడియో సర్వీస్ ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. మీ పేరు చెప్పండి మరొకసారి. సాహితి గారు చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మాట
1: దారి వేసుకోండి అది చెప్తున్నారు కదా. సో నాకు ఒక ఛానల్ గుర్తొచ్చింది, ఆ ఛానల్ పేరు చెప్దామని, పళని స్వామి అని. చక్కటి తెలుగులో వంటల చాలా మొదటి నుంచి చివరి దాకా చెప్తారనమాట. మన తాతమ్మలు అమ్మమ్మలు గుర్తొస్తారనమాట.
0: సో చెప్పండి, క్షమించాలి.
1: ఏంటని
0: అమ్మా, మీరు ఎవరు అచ్చమైన తెలుగులో చెప్తున్నారు అన్నారు, దేని గురించి అన్నారు? పల్లవి స్వామి. ఆయన కుకింగ్ ఛానల్ కదా, చాలా బాగుంటుంది. ఎస్ ఎస్ ఎస్, డెఫినెట్లీ ఆయన తెలుగు బాగుంటుంది, చక్కగా మాట్లాడతారు కూడా. సరేనండి, మీకు కావాల్సిన పాట వినిపిస్తాను. సాహితి గారు ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. పాట వినిపిస్తాను, వారు కోరిన పాట. ఇది ఏ సినిమాలో తెలిసే స్టూడియో, ఫోన్ చేయండి 9726361966. మీరు వింటుంది రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్.

ట్రిక్ అనే సినిమా నుంచి పాట. అది ఎంత మంచి పాట కోరారు అంటే, ఇందాక పాట వినిపించాను కదా మీకు బటర్ఫ్లై, నేను బటర్ఫ్లై పాట. అందులో సాహిత్యము రామజోగ శాస్త్రి రాశారు. ఐ డోంట్ వాంట్ లవ్ పాటకి ఇంకెవరు రాశారు? రామజోగ శాస్త్రి గురువు గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు. సో రెండిట్లోనూ ఎవరి దగ్గర నుంచి ఆయన పట్టుకున్నారు అనే దానికి ఇంకా వేరే సాక్ష్యం అక్కర్లేదు. ఈ పాట ఐ డోంట్ వాంట్ లవ్, కిక్ సినిమాల పాటలు అన్ని కూడా సింగిల్ కార్డ్ శాస్త్రి గారు రాశారు, సిరివెన్నెల గారు రాశారు. ఇది తమన్ ప్రెటీ మచ్ బ్రేకింగ్ ఇన్ టు తెలుగు ఫీల్డ్ అట్లాంటి పాట ఇది. అండ్ ఐ డోంట్ వాంట్ లవ్ ఇది కార్తీక్ అండ్ థింక్ సుమంగళి అనుకుంటాను సింగర్, లేడీ సింగర్, నేను కరెక్ట్ చెప్తాను మీకు ఇప్పుడే కాసేపట్లో. ఈ ఐ డోంట్ వాంట్ లవ్ పాటలో కన్నెత్తి చూడకే కన్యామణి, అసలు ఎంత సులభంగా పొందడం అంటే ప్రేమను సులభ కష్టపడి సాధించడంలోనే ఉంది అని. పన్నెత్తి చెప్పకే ఈ మాటని, నేనైతే కొద్దిగా ఇడియట్ నని నాకు కూడా తెలుసు గాని చేకొట్టి పొమ్మనే అమ్మాయిని, చేకొట్టి పొమ్మనే అమ్మాయిని అటు చూడొద్దన్నాన, ఇట్లాగా ఈ సినిమాలో ఈ సాహిత్యంలో మొత్తం ఆయన రాసే తీరు గాని ఇవన్నీ కూడా ఐ డోంట్ వాంట్ లవ్, ఈ డోంట్ గివ్ నౌ, బట్ ఐ వోంట్ లీవ్, లెట్ మీ షో హౌ అని చెప్పి మధ్యలో అలవోకగా ఆంగ్ల సమాసాలు పెట్టేసి ఆయన

ఐ లవ్ యూ అంటే నాజుగ్గా నువ్వు స్పందించి ఐ టూ అంటావే అనవద్దే అని కష్టపడి తెచ్చుకోవాలి. ఊరికే అలా చెప్పేంగానే ప్రేమ ఇచ్చేది నాకు అని చెప్పడం అనమాట. సో అలాగా ఆంగ్ల పదాలను వాడుకుంటూ చెప్పడం. ఇందాక పాటలు బటర్ఫ్లైలో కూడా ఎంత బాగుంటుందో ఏమన్నాడు, రఫ్ అయిన నువ్వు డెఫ్ అయిన నేను, మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే, లూజ్ అయింది హార్ట్ స్లో అయింది బీట్, నా తీరు నాకే నచ్చిందిలే. మళ్ళీ వెన్నెలా వెండి వెన్నెలా నిండుగా పండు వెన్నెలా పొంగిన రెండు కన్నులా మంచి బొట్టులాగా ఉంది నేను, మారిపోయే డైమండ్ పేరుగా హార్ట్ బీట్గా హార్ట్ బీట్ కూడా స్పీడ్ మారి మోగుతుంది నీదే పేరుగా అని చెప్పి బటర్ఫ్లై పాటలో. సో ఇద్దరు శాస్త్రులు రామజోగ శాస్త్రి పట్టుకున్నారు గురుగారి దగ్గర నుంచి, అలాగే మన ప్రవాళ్ళని పొంగించగలదు ఇద్దరు కూడా. బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్స్ సాహిత్యంలో ఎలాగ మనం పరభాషా పదాలు వాడుతున్నా సరే ఎంత అందంగా ఆ అర్థాన్ని అమర్చచ్చు అనే దానికి ఈ రెండు పాటలు జనరేషన్ అప్పటి రాసినవి ఉదాహరణ. నిర్మల్ గారు ఫ్రమ్ ఆల్ ది వే ఫ్రమ్ లాస్ ఏంజలస్ ఈ పాట కొన్నారు మీకోసం. ఈ పాట అండి 972-636-1966 ఫోన్ చేయండి మీకు కావాల్సిన పాటకి. నా మాట

0: గొప్ప పాట కొరారండి నిర్మల గారు. ఈ పాట ప్రణయ గీతాలలో మహారాణి లాంటిది అని చెప్పుకోవచ్చు. ఇళరాజ గారి సంగీతం ఎంత శ్రావ్యంగా ఎంత మధురంగా ఉంటుందో అంతే గొప్పగా పాడతారు బాలు అండ్ జానకి. ఇందులో సాహిత్యం ఇచ్చిన వారు సీనారాయణ రెడ్డి గారు. మనసు పలికే మౌన గీతం నీడే, మమతలలికే స్వాతిముత్యం నీవే. అణువు అణువు ప్రణయ మధువు, తనువు సుమధనువు. సుమధనువు అంటే పూల విల్లు. పూల విల్లు సంధించేది మన్మథుడు. మన్మథుడి విల్లు లాంటి దేహం. అప్పుడు అణువు ప్రణయ మధువు అవుతుందని. మధువు అంటే అమృతము లేదా తేనె. శిరసుపై నీ గంగనై, అక్కడ భలే సమాసాన్ని విరిస్తే ఒక అర్థం, విరవకపోతే ఒక అర్థం. శిరసుపై నీ గంగనై మరుల జలక ఆలాడని. శిరసుపై నీ గంగనై అంటే శిరసుపై ఉన్న గంగను నేనై, నీలో సగభాగమైన పార్వతిలాగా గంగలాగా తల మీద ఉంటుందో శిరసుపై నీ గంగ అను. శిరసుపై నీ గంగ రెండు అర్థాలన్నమాట. మరుల జలకాల, మరులు అంటే పూలు, మరుల జలకాలాడని. సగమూమేని గిరిజనై, అక్కడ మొత్తం శివపార్వతులు గంగ అందరు కూడా శివుడితో కలిసి ఉంటారు కాబట్టి సగము మేన మేనైన గిరిజనై పగలురేయి ఉదగని. హృదయ మేళనలో మధుర లాలనలో వెలిగిపోని రాగదీపం వెయ్యి జన్మలుగా. వెయ్యి జన్మల పాటు ఉండే బంధం. అసలు శివపార్వతుల ఆది దంపతులు వారే కాబట్టి అక్కడి నుంచి మొదలైన ప్రణయ గాథలకి పరాకాష్ట మటి పాట. కానరాని ప్రేమకే వనమాలు దిద్దని, పెదవి పైని ముద్దునై మొదటి తీపి అద్దని. అసలు లలితయామిలిలో అన్న చోట జానకి గారు వేసే మెలిక, ఆ గొంతులు పరిగే భావం అమృతం. అసలు కలల కౌముదిలో కరిగిపోని కాలమంతా కౌగలింతలుగా అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ అన్బిలీవబుల్. ఇంకెవరు వేయలేరు. ఇంకా నభూతో అంతే, ఇంకా అసలు రాదు నభవిష్యత్ అంటే ఇట్లాంటి చోట్ల వాడతారు ఆ ఎక్స్ప్రెషన్. ఇంకెవ్వరు వేయలేరు జానకి గారు తప్ప. ఎవ్వరు ఎన్నిసార్లు వేదిక మీద ఏ పాటలు పాడినా ఆ ఎక్స్ప్రెషన్ మళ్లీ రాదు. ఇది ఇక్కడే వినాల్సిందే, ఈ పాటలో వినాల్సిందే. మనసు పలికే మౌన గీతం గొప్ప పాటను కోరారు. దాని గురించి ఎంతసేపన్నా మాట్లాడచ్చు. చిత్రీకరణ అంతే బాగుంటుంది విశ్వనాథ్ గారి చిత్రీకరణ. ఇది స్వాతిముత్యం అన్న సినిమా నుంచి. మీరు కోరిన పాటలకి నా మాటలతోటి కార్యక్రమం నడుస్తున్నది. మీరు వింటున్నది రేడియో సురభిలో సిగ్నేచర్ షో. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారం అవుతుంది. సరే జానకి గారు అనుకున్నాం కదా, సరే ఇంకో పాట వినిపిస్తాను. అది కాదు, ఈ పాట వినిపిస్తాను. ఇది ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966. ఈలోపు మీకు కావాల్సిన పాట కోరండి, మీ పాటకి నా మాట కలుపుతాను.
1: ఆప్ కే సాథ్ AI powered personal music.

0: నాకు లాస్ ఏంజలస్ నుంచి ప్రసాద్ రాణి గారు ఫోన్ చేశారు. ఆనియర్ ఉన్నారు. ప్రసాద్ గారు, రేడియో సురభి కార్యక్రమంలో మీ మాట డాలస్ ఆవనిలో శ్రోతలు వింటున్నారు, చెప్పండి ఎలా ఉన్నారు?
1: సూపర్
0: సూపర్.
1: ధన్యవాదాలు.
0: మీకు శ్రావణం శుభాకాంక్షలు.
1: మీ అందరికి కూడా
0: ధన్యవాదాలు. ఈ పాట వినిపించా నవమి నాటి జాబిలి ఆ పాట ఉంది కదా, ఇప్పుడు ఇప్పుడు మీరు విన్నారు ఆ పాట. ఇందులో అసలు వేటూరి సుందరరామూర్తి గారి రచన ఇది, అండ్ దెన్ రమేష్ నాయుడు గారి స్వరానికి బాలుగారు, సుశీల గారు. ఇలా ఇదేంటంటే మామూలుగా ఏదో జాంబా జ్యూస్ కి వెళ్తే అక్కడ వాళ్ళు అన్ని రకరకాలు కలుపుతారు కదా ఒక ప్రోటీన్ షేక్ చేయడానికి, అలాగా ఇందులో ఒక అమృతం టాపింగ్ వేశాడు అనమాట రమేష్ నాయుడు గారు ఈ పాటకి. సో అలా జాలు మారింది. నాకు ఎప్పుడు డౌట్, నవమి నాటి వెన్నెల నీవు, దశమి నాటి జాబిలి నేను అని వేడూరు గారు అలా రాసేస్తారు కదా, అసలు ఏమిటి పరమార్థం ఏమిటి? నవమి నాటి వెన్నెల ఆమె అయితే ఈయన దశమి నాటి

0: రాజావిని ఏంటి, నవమికి దశమికి ఏంటి తేడా? ఒక రోజుగా
1: నేను వింటున్నప్పుడు ఇప్పుడే అనుకుంటున్నాను నువ్వు చెప్తే విన్నావు ఏంటిది అని. కానీ నాకు తచ్చింది ఏంటంటే నవమి నాటి అంటే ఇప్పుడు పున్నమి వచ్చేటప్పటికి 16 కళాలు వస్తాయి, అందరికి అన్ని ఉంటాయని లేదు, కానీ పున్నమికి దగ్గరికి వచ్చేటప్పటికి వస్తున్నారు అంటే చాలా కళాలు ఉన్నట్టు లెక్క. సో నవమి నాటి వెన్నెల కంటే దశమిది ఇంకొక ఒక మెట్టు ఎక్కువ అని, అంటే నువ్వు నవమి దాకా ఉన్నావు అంటే నువ్వు ఇంకా ఒక మెట్టు ఎక్కువ ఉన్నావు అని ఒకరినొకళ్ళు కోరుకుంటున్నారని నాకు అనిపించింది.
0: సో రెండు కూడా నేను అనుకోవడం రెండు ఎదిగే ప్రేమలు. అంటే నవమి ఫస్ట్ అనిపించింది నాకు నవమి నాటి వెన్నెల దశమి నాటి జాబిలి అంటే శ్రీరామనవమి విజయదశమి రెండు వేరే. అంటే ఆ నవమి దశమి పక్క పక్కన వచ్చేవి కాదు, ఇవి ఒక అయ్యవారు ఒక అమ్మవారు అక్కడికి పూసే వెన్నెలు నువ్వు ఇక్కడ ఉండే జాబిలు నువ్వు అని అంటే అలా ఆ భావన అనిపించింది. ఇంకొకటి ఇది ఎదుగుతున్న ప్రేమ కదా, నవమి నవమి దశమి అనేది శుక్లపక్షంలో పెరిగే రోజులు అనుకుంటే ఈ వెన్నెలకి జాబిలికి అక్కడ కావాలనే ఆయన ఒక చోట వెన్నెల ఇంకో చోట జాబిలి రాశారు, జాబిలి నుంచి వచ్చేది వెన్నెల. సో ఇలా నవమి నాటి వెన్నెలగా నాయకుణ్ణి, దశమి నాటి జాబిలిగా నాయకుని, అలా ఎదుగుతున్న ప్రేమకి తారకాణంగా వాళ్ళిద్దరిని చూపించారని నాకు అనిపించింది.
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 12 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com. Or write to support@mypursu.com.
1: Adhe 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
5: Istinamma vayanam, puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
6: రేడియో సిరిబిలో సిగ్నల్ ట్యూషన్ నడుస్తుంది. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు సాగే కార్యక్రమంలో ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం మాతో పాటు మాట్లాడడానికి ఆత్మీయులు లాస్ ఏంజలస్ నుంచి ఫోన్ చేశారు. ప్రసాద్ రాణి గారు, మీరు

0: ఉన్నారండి.
1: హలో అండి.
0: హాయ్ హాయ్. మనం మాట్లాడుకుంటుండగా చిన్న మధ్యలో వాణిజ్య ప్రకటనల విరామం వచ్చేసింది. ఈ ఈ పాటలో నవమి నాటి వెన్నెల నేను, దశమి నాటి జాబిలి నీవులో మాట్లాడుతుంటే మనకు మధ్యలో లైన్ కూడా ఇందాక మనసు పలికే మౌన గీతంలో కూడాను అలాంటి అర్థమే ఉంటుంది. చెరి సగమే ఏ సగమేదో దాని గురించి చెప్తున్నారు, చెప్పండి.
1: అదే ఆ చెరి సగమై ఏ సగం ఏదో అనేది కూడా బాగా విచిత్రంగా రాశారు.
0: ఎలా కలిసి
1: ఎవరి సగం ఏదో మర్చిపోయినట్టుగా, అంటే ఇద్దరు సగం సగం ఇద్దరు కలిసిపోయారు, విడదీయలేని బంధం లాగా అనిపించింది అన్నమాట.
0: కరెక్ట్, బాగుంది. అందులో రెండో దాంట్లో అంటే కూడా శివపార్వతులదే, అందాలే నీ హారతిగా అందించే నా పార్వతిగా, మనమొకటే రసజగమేలే సరస మధుర సంగమ గీతికలో అని రాస్తారు. ఇంత అలవోకగా రాసేస్తారే పదాలు.
1: ఈ సమాసాలు సరే, మీరు ఇందాక మాట్లాడినప్పుడు విచిత్రమైన ఒక భాషా సంబోధన చేశారు. ఆంగ్ల సమాసాలు అన్నారా? అంటే
0: ఆంగ్ల సమాసాలు
1: ఇంగ్లీష్ లోదు కదా, ఇంగ్లీష్ సమాసాలు కూడా అన్నాము, చాలా విచిత్రంగా అనిపించింది.
0: ఇంగ్లీష్ సమాసాలు అంతే కదా, అంటే పదాల కలయికతో వచ్చేది సమాసం. సో అలాంటప్పుడు ఒక అర్థవంతం ఐ డోంట్ నో అండ్ లవ్ తన ఆ పాటలు,
1: అదే ఆ పాట
0: వద్దంటే వినదే కన్నెత్తి చూడకే కన్యమణి అని రాస్తారు. అది బాగా అంటే వేటూరు చిరువెన్నెల గారు ఆంగ్ల పదాలతోటి సమాసాలు చేసి తెలుగులో మణి ప్రవాళం చేసినంత అలవోకగా పాత కవులు కూడా చేయలేదు అనిపించింది. ఇన్ఫాక్ట్ చిరువెన్నెల ఈజ్ యాక్చువల్లీ ప్రపోనెంట్ ఆఫ్ దాట్. ఇందులో బొబ్బుల రాజపాటలు గారు ఇవన్నీ చూసుకుంటే ఉంటాయి. నిన్న బటర్ఫ్లై పాటలో రామ్జో అదే ట్రెండ్, మన ఈవెన్ లక్ష్మి అదేంటి నవ్వంటే లక్ష్మి టప్ప సే ఆ పాటలో కూడా వల్లే వేస్తారు సమాసాలన్నీ ఆంగ్ల. సో వెరీ నైస్, నైస్, బాగుంది. మీరు ఫోన్ చేసి మాట్లాడడం, మీకు ఏ పాట కావాలో కోరుకోండి, వినిపిస్తాను. ఐ నో యువర్ మెగాస్టార్ ఫ్యాన్. సమాసాలన్నీ ఆంగ్ల. సో వెరీ నైస్, నైస్, బాగుంది. మీరు ఫోన్ చేసి మాట్లాడడం, మీకు ఏ పాట కావాలో కోరుకోండి, వినిపిస్తాను. ఐ నో యువర్ మెగాస్టార్ ఫ్యాన్.
1: యా మెగాస్టార్ గారి, నేను మెగాస్టార్ గారి మెగా అభిమాన్ నేను. సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన అది ఒక పాట, జగదేక వీరుడికి అతిలోక సుందరికి ఫిక్స్ అయ్యింది, మ్యాచ్ ఫిక్స్ అయ్యింది అని.
0: శంకర్దాదా జిందాబాద్ సినిమాలో సూపర్. సో యాజ్ యూ గో, ఒక చిన్న ప్రశ్న, చిరంజీవి మెగా అభిమానిగా వాట్ ఈస్ యువర్ ఫస్ట్ మెమరీ చిరంజీవి సినిమా చూసిన దానికి?
1: భలే చాలా ఉన్నాయి, కానీ నాకు ముఖ్యంగా ఉన్నది ఐది సినిమా నుంచి వస్తే 1983-84 అనుకుంటాను. నేను ఆదిత్య వరంగల్ లో ఉన్నాను అప్పుడు. ఇంకా అప్పటి నుంచి నేను ఆయన సినిమాలు ఐది, రుస్తుం, మాధు, గూండ, దొంగ, అడవి దొంగ, చాణక్య సప్తం, వేట, ఇట్లా 83-87 దాకా వచ్చిన అన్ని సినిమాలు కూడా కనీసం 2 సార్లు
0: ఫస్ట్ డే ఫస్ట్ షో.
1: ఆ పై మరి నేను అన్నిసార్లు చూడడం జరిగింది.
0: అన్ని ఫస్ట్ డే ఫస్ట్ షోలేనా? వెరీ నైస్. కాకా కోసం ఎదురు చూద్దాం, చిరంజీవి ఫ్యాన్స్ అందరి కోసం. హీ లుక్స్, హీ స్టిల్ లుక్స్ వెరీ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. సో హోప్ఫుల్లీ కాకా ఇస్ కమింగ్ అప్. సో మంచి స్టోరీ ఉండాలని కోరుకుందాం.
1: తప్పకుండా.
0: రైట్, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. ఓకే, శంకర్ జాదవ్ జిందాబాద్ నుంచి. జగదేక వీరుడికి అతిలోక సుందరికి ఫిక్స్ అయ్యింది, మ్యాచ్ ఫిక్స్ అయ్యింది.

0: సర్కారు ఆఖరికి బేగారంటే కూడా నాకు తెలుసు.
1: అదేరా మన చమత్కారు.
2: అబ్బా కిస్సింగ్ కార్ కలచ్చా స్టార్ట్ చేయరాదే.
1: స్టార్ట్ మారుతుంది కేల్తియా.

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేసాను. మనం ఒకళ్ళు సొమ్ము ఉంచుకోరు, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే.
0: నువ్వు ఆడుకో ఇది పోయావన్నా.

0: ఉస్తాదా ఎంబీబీఎస్ తో జై
1: బాలా. ఎవర్రాది, ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటైపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.

శంకర్ దాదా జిందాబాద్ హూ ఆ హూ ఆ. ఒకప్పుడు రాజ్ కోటి, మధ్యలో మణి శర్మ, తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మెగాస్టార్ తోటి అసలు అదరగొట్టి అదరగొట్టే మాస్ కాంబినేషన్ పాటలలా పిచ్చి పిచ్చిగా ఇచ్చేశారు. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఈ పాటకి చంద్రబోస్ గారి సాహిత్యం ఏం చెప్పాలి, ఈ పాటకి మాట అంటే మెగాస్టార్ అంతే, ఇంకేమీ లేదు, ఒకే మాట మెగాస్టార్. గ్రేస్ గాని ఇది కాని ఈ మాస్ లో కలబోతులో అక్కడ ప్రభుదేవ, డిఎస్పి శ్రీకాంత్ పక్కన జనాలందరూ ఆ మాస్ ఎలగబోయడం, మను చిరు కూడా పాడారు, శ్రీకాంత్ కూడా పాడారు ఈ పాట మధ్యలో బీట్ ప్రకారం, దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. అఫ్ కోర్స్ చంద్రబోస్ ఇలాంటివి వస్తే ఆ జగదేక వీరుడికి, అతిలోక సుందరికి అలా సినిమాలన్నీ కలిపేయడం, గ్యాంగ్ లీడర్ కి, తర్వాత రామ్మా చిలకమ్మకి లింక్ కుదిరిందని చెప్పడం, సినిమా పాటల్ని పదాల్లో ఆయన బేసికలీ మెగాస్టార్ సినిమాలన్నింటినీ కల్పించుకుంటూ పాటలు రాసుకుంటూ అలా వెళ్లడం, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్ పాట. అండ్ ఒక కొత్త సినిమాల్లోంచి వచ్చిన ఈ పాటను కోరారు. ఈ సినిమా కూడా బాగుందని నేను వింటున్నాను. మరి ఎవరైనా చూసిన వారుంటే మీరు చెప్పచ్చు, లేదా మీకు కావాల్సిన పాట మీరు కోరితే మాట నేను ఇస్తా. 972-636-1966 కి ఫోన్ చేయండి. మీరు వింటున్నది రేడియో సర్వీలో సిగ్నేచర్ షో 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. ఎన్నో రంగులు,

చాలా చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత పూర్తి ఇట్లా కమర్షియల్ సినిమాలో ఒక చక్కటి అయ్యప్ప భక్తి గీతం రావడం, సినిమా కూడా మంచి కాంటెక్స్ట్ తోటి మంచి సినిమా తీశారని చెప్పి విన్నాను. ఇది శివ నిర్వాణ అనే అతని సాహిత్యం. కళ్యాణ్ చక్రవర్తి ఇద్దరు కేసీ కూడా బాగా రాస్తారు పాటలు. మ్యూజిక్ బై జీవి ప్రకాష్ కుమార్, అనదర్ గుడ్ అప్కమింగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. అనంతు అనే అతను పాడారు ఈ పాటని. ఇందులో గమనిస్తే క్రెడిట్స్ లో రాసిన దాంట్లో ఒక పేరు కాట్ మై అటెన్షన్, మీకు ఎవరికైనా వివరాలు తెలిసి చెప్పండి. ఎస్పీ అభిషేక్ వోకల్ సూపర్విజన్, వోకల్ సూపర్విజన్ ఎస్పీ అభిషేక్. ఈ ఎస్పీకి ఆ ఎస్పీకి ఏమైనా సంబంధం ఉందో ఎవరైనా తెలిసే చెప్పండి. అండ్ చాలా బాగా రాస్తున్నారు, మంచి డీటెయిల్స్, ఎవరు ఫ్లూట్ ఎవరు వాయించారు, రిథమ్స్ ఎవరు వాయించారు, ఈ డీటెయిల్స్ అన్ని ప్రతి పాటలోనూ అట్లీస్ట్ యూట్యూబ్ లో దేర్ ఆల్ డాక్యుమెంటెడ్ వెరీ వెల్, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, నాకు ఒక చిన్న గ్రైప్ అంటుంది సార్, చిన్న మెలిక ఏమిటంటే తెలుగు లిలికల్ వీడియోస్ అని పెట్టి ఎక్కడ కూడా తెలుగు అక్షరం కనిపించదు, మొత్తం పాట మొత్తంలో ఎక్కడ కూడా. అదేదో మన అదృష్టం పడిపోయి ఆ సినిమాకి టైటిల్ ఉంటుంది కదా, ఇరుముడి అంత రాయాలి కాబట్టి తెలుగులో రాస్తున్నట్టుగా ఉంటుంది. ఎక్కడ తెలుగు అక్షరమే లేకుండా తెలుగు లిరికల్ వీడియోస్ రిలీజ్ చేయడం దారుణం అని నేను అనుకున్నాను. కానీ తెర మీద ఖాళీ లేకం కాదు, పెట్టండి ఇంగ్లీష్ లో, కానీ తెంగ్లీష్ అది, ఇంగ్లీష్ కూడా కాదు, అటు ఇటు కాకుండా ఉంటుంది. అండ్ రాసినప్పుడు తెలుగుతో పాటు అక్కడ పెట్టే మీరు ఆంగ్ల ప్రక్రియతో పాటు అది అవ్వగానే తెలుగుది కూడా చూపించవచ్చు, లేకపోతే సైమిల్టేనియస్లీ చూపించవచ్చు. ఆ విధంగా వాళ్ళకి ఆ రాసే తెలుగు ఇంగ్లీష్ లో రాసే తెలుగుకి మ్యాపింగ్ తెలుస్తుంది కూడాను. జస్ట్ ఏదో నేను చెప్పుకోవడమే కానీ ఎవరు వింటారండి ఇవన్నీ కదా, ఇవన్నీ నడిచేవి కాదు. అండ్ ఇరుముడి సినిమా నుంచి పాట అది. ఇందాక ఇరుముడి ఎందుకు గుర్తొచ్చిందంటే నాకు శంకర్దాద జిందాబాద్ సినిమాలో చిరంజీవి గారితో పాటు పక్కన, అంటే అనయ్య, చిరంజీవి అంటే అనయ్య కదా, రవితేజ అంటే తమ్ముడు, వన్ డిఫాక్ట్ అనమాట. శ్రీకాంత్ కూడా వస్తారు ఆ కౌలకి, చిరంజీవికి తమ్ముళ్ళ కింద లెక్క అనమాట వీళ్ళందరూ లెక్క. చాలా మంది చిరంజీవి తమ్ముడు కాబట్టి ఆయన అయ్యారు, కాకపోతే రవితేజ ఇస్ డిఫాక్ట్ అనమాట. ఇన్ఫాక్ట్ ఆయన తీసే సినిమాల్లో కూడా సమ్ ఆఫ్ ద గ్రేస్ ఇమిటేట్స్ చిరంజీవి. ఇమిటేట్స్ ఏముందిలే, ఆయన పెద్ద ఆయన తెర మీద అలా కనిపిస్తాడు, ఎవరు చేసినా ఇంకా అలా అలా ఉండాల్సిందే, దానికి ఏం చేయలేం. అలాగే రవితేజ అనుకున్నాము తమ్ముడని, రవితేజ పాట వినిపించాను. ఇంకొక తమ్ముడు ఉన్నాడు కదా అదే సినిమాలో, ఆ తమ్ముడి పాట కూడా మీకు వినిపిస్తాను. ఇది ఏ సినిమాలో తెలుసు స్టూడియో ఫోన్ చేయండి, మీ పాటకి నా పాట 9726361966.

ఈ పాట వింటూ మీకు కావాల్సిన పాట కోసం స్టూడియో ఫోన్ చేయండి 9726361966. ఈ పాటలో హీరోయిన్ గారు నచ్చించింది ఎవరు తెలుసా? స్టూడియో ఫోన్ చేయండి.

మొత్తం నువ్వు నువ్వు నువ్వు అనే గుర్తుంటుంది పాటలో. కానీ నువ్వు అనే పదంలో మనం దాన్ని ఆకర్షితులైన వ్యక్తులకి ఆపాదించుకొని మాట్లాడితే ఎంత బలమైన పదం అది. ఎలా ఆ వ్యక్తి ఎవరైతే నువ్వు అనే పదంలో మనకిష్టమైన అభిమానమైన వ్యక్తిని మన గుండెల్లో ఉన్న వ్యక్తిని ఊహించుకుంటే ఎలా ఆవరిస్తారు ఆ వ్యక్తి అనేది ఆ రెండక్షరాల పదంతో చాలా చాలా గొప్పగా రాశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అంతే గొప్పగా పాడారు ఈ పాటల్లో కూడా. ఇది ఖడ్గం అనే సినిమాలో పాట. ఖడ్గం అనే సినిమాలో శ్రీకాంత్ గారి పక్కన ఉన్న అమ్మాయి సోనాలి బింద్రే, దేవేతి ప్రసాద్ గారి స్వరం ఇది. కృష్ణవంశీ గారి దర్శకత్వంలో వచ్చిన పాట, చాలా అందమైన పాట, చాలా గొప్పగా ఉండే సాహిత్యం కూడాను. అండ్ పాడిన వారు అందులో కేవలం మహిళ అమ్మాయి గొంతే ఉంటుంది. ఈ పాడిన పాట పాడిన వారు సుమంగళి. అది సరే, ఇంకొక మంచి పాట విందాం. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి 9726361966. మీరు వింటున్నది రేడియో సురభి. నాకు ఇష్టమైన పాటలు లేదు ఒకటి. ఈ పాట మీకు వినిపిస్తున్నాను ఎందుకు అంటే నాకు ఇష్టమైన పాట కాబట్టి. మీకు ఇష్టమైన పాట వినిపిస్తే మీరు అడిగితే అది కూడా వినిపిస్తాను, దానికి నా మాట చెప్తాను. 9726361966 ఫోన్ చేసి అడగండి. ఈరోజు ఏం చేస్తారంటే హ్యాపీ అవర్ కోసం మీరు అటు ఇటు చూసుకోకుండా సాయంత్రం 4 అవగానే చక్కగా 4 నుంచి 7 వరకు మంచి బియర్లు, స్నాక్లు, $1 బైట్స్ కి బైట్స్ $2-$3 బియర్స్ కి గ్రేట్ బైట్స్ ఉంటాయి అక్కడ. మంచి వాతావరణం. 151 నార్త్ నోలన్ డ్రైవ్ వెళ్ళిపోండి సౌత్ లేక్ లో. ఎక్కడ ఎవరుంటారు అక్కడ ఇండియా టుడే ఎవరు ఉంటారు మీకోసం. హ్యాపీ అవర్ బ్యూటిఫుల్ గా సెటప్ చేసి పెడతారు. అలాగే అవన్నీ తినేసిన తర్వాత పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా, తినాలి అవన్నీ అంటే. పళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి మీ నవ్వు అందంగా ఉండడం కోసం మీరు తప్పనిసరిగా ఈ ఆఫర్ తీసుకోండి. $29 కి డెంటల్ ఎగ్జామ్స్, మొత్తం కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ ఇస్తున్నారు. ఎవరు అంటే డయాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారు. కాల్ దెమ్ రైట్ నౌ టుడే 9724845400. విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డయాలస్. అండ్ మనం ఇండియా బజార్కి వెళ్తే శ్రావణ మాసానికి సంబంధించిన అన్ని రకాలైన పూజలు మనం పునస్కారాలు చేసుకోవడానికి అనువుగా సామాగ్రి కొనుక్కోవడం, కొబ్బరికాయలు, పండ్లు, పసుపు, కుంకుమ, తమలపాకులు, కొబ్బరాకులు ఒకటి

0: ఏమిటి, మనకి ఏం కావాలంటే అవి ట్రెడిషనల్ స్వీట్స్ స్నాక్స్ అన్నిటితోటి కండక్ట్ కావాల్సిన అన్ని రకాలైన గ్రోసరీస్ కి అండర్ వన్ రూఫ్ విత్ ఆల్ డెకరేటివ్ ఐటమ్స్ అస్ వెల్ శ్రావణ మాసాన్ని శోభాయమానం చేసుకోవడానికి ఇండియా బజార్ ఈజ్ వన్ సింగిల్ డెస్టినేషన్. తప్పనిసరిగా వెళ్ళండి, ట్రెడిషన్ ని మంచి క్వాలిటీతోటి మంచి డబ్బులు ఆదా చేస్తూ నడుపుకోవచ్చు. అండ్ డాలస్ లో క్లాసికల్ డాన్స్ కోసం ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రాబోతుంది. కథక్ నాట్యం అంటే అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడాను ఏకల్ విద్యాలయ వారి డిఎఫ్ చాప్టర్ చాప్టర్ ప్రజెంట్ చేస్తున్న ఒక అందమైన ఈవినింగ్ ఆగస్ట్ 28 ఫ్రైడే అట్ గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ ఇన్ గార్లెండ్. అందులో కథక్ రిథమ్స్ ఇండియన్ సినిమా జర్నీలో సెలబ్రేట్ చేస్తూ చూడబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్, స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఒక ఎన్చాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. కైండ్లీ బుక్ ది టికెట్స్ ఫర్ $35, డిన్నర్ అండ్ ద షో ఇన్క్లూడెడ్ విత్ ఫ్యామిలీ వెళ్ళండి. మంచి నాన్ ప్రాఫిట్ ఎఫర్ట్ ఇది. భారతదేశంలో చదువు కోసం డబ్బుల వల్ల చదువు ఆపేసుకున్న వాళ్ళకి సహకరించే ఒక గొప్ప కార్యక్రమం. అండ్ దెన్ రెస్టారెంట్ ఓనర్స్, యూ ఆల్ లిసన్ అప్. స్లో అవర్స్ వస్తున్నాయా, చాలా తక్కువ వాకింగ్స్ ఉంటున్నాయా రెస్టారెంట్ లో? deals.banana.com వెళ్ళండి. ఆ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ క్యూపాన్స్ టు రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. బట్ రెస్టారెంట్ ఓనర్స్ ఏంటంటే, ఇట్స్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటంటే, ఆఫర్ క్రియేట్ చేయడం కోసం ప్రమోషనల్ క్యాంపెయిన్ దగ్గర నుంచి మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా ఏఐ డస్ హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. డెఫినెట్లీ రీచ్ అవుట్ టు దెమ్ ఫర్ ప్రీ ఆర్డర్ కమిషన్స్. deals.banana.com. చిన్న బ్రేక్ వస్తుంది, తర్వాత మిగిలిన అరగంటలో కూడా మీకు నచ్చిన పాటలతో కార్యక్రమం కొనసాగిద్దాం.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: Oh, hello, dinner plans enti group lo varem support chesalar.
7: What a day, I'm completely exhausted. Dinner plans enti
8: nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
9: Every time, okate question. Dinner plans, enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
10: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
11: Sure. How many people are we expecting?
10: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
11: Idi office party a leka jatra?
10: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust swadeshi.
12: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
13: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
12: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
14: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: వెల్కమ్ బ్యాక్. నేను ఇలా వస్తుండగా నాకు ఆత్మీయులు ఫోన్ చేస్తున్న వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సురభికి ఫోన్ చేశారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. సాహితి గారు చెప్పండి, ఎలా ఉన్నారు?
15: బాగున్నాండి.
0: రాజు సాహితి గారు అంతేనమ్మా రోజా, రోజా సాహితి గారేనా?
15: అవునండి.
0: చెప్పండి అమ్మా.
15: స్థావీర అనే పాట ఉంటుంది
0: విప్రనారాయణ నుంచి, సావిరహే తమదీనా కావాలి మీకు, అంతేనా?
15: అవునండి.
0: భానుమతమ్మ గారు ఆ పాట ఎందుకు అడుగుతున్నారు చెప్పండి.
15: అంటే మీరేమన్నా కొత్త విశేషాలు ఏమన్నా పంచుకుంటే ఉందా?
0: ఇంతకు ఎరువాక సాగాలి పాటలో విశేషాలు ఏమన్నా మీరేనా? మీరేనా అడిగింది? ఎరువాక సాగాలి హర్ష గారు అడిగారు, మీరు కాదు. సో మీకోసం సావిరహే తవదీనా పాట వినిపిస్తానండి. ఫస్ట్ గా అది జయదేవుని అష్టపది భానుమతమ్మ గారి గొంతులో వినిపిస్తాను, దాని గురించి పాట అయ్యాక మాట్లాడుకుందాం.
15: ధన్యవాదాలు
0: మీకు కూడా అండి. ఓకే, నేను ఎక్కడో ఉంటే ఎక్కడికో తీసుకెళ్లారు చక్కగా. నేను ఇరుముడి కట్టుకుంటూ ఖడ్గం నుంచి అలా ఉంటే అక్కడి నుంచి విప్రనారాయణ వైపు తీసుకెళ్లిపోయారు. వారి కోసం ఈ పాటతోటి మనం చివరి అరగంట మొదలెట్టేద్దాం. మీకు ఏ పాట కావాలన్నా సరే మీరు అడగచ్చు, ఆ పాటకి నా మాట. పాట మీది, మాట నాది. మీరు వింటున్నది సిగ్నేచర్ షో ఓన్లీ ఆన్ రేడియో సురభి. శనివారం నుంచి శనివారం, ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ రోజున మీ వ్యాఖ్యాతగా నేను భాస్కర్ రాయవరం. ఇష్టమైన అష్టపది.

క్షమించాలి, అది ఆడియో క్వాలిటీ అంత గొప్పగా లేదు. నేను ఇంకొకటి ప్రయత్నం చేస్తాను, అందులో బాగుండే అవకాశం ఉందని అనుకుంటున్నాను. చూద్దాం, ఎందుకంటే అది పాట మంచి పాటకి మంచి నాణ్యత ఉండాలి కదా, లేకపోతే వినేటప్పుడు అందం ఉండదు. చూద్దాం.

భానుమతమ్మ గారి గొంతులో జాలువారిన ఒక అమృతతుల్యమైన జయదేవుని అష్టపది, ఇది గీత గోవిందం అన్న అష్టపది మహాకావ్యం అది చెప్పాలి అంటే. అందులో నుంచి విప్రనారాయణ సినిమాలో చాలా పాటలున్నాయి. అష్టపది అందులో నాగేశ్వరరావు గారు విప్రనారాయణ గారు చేస్తారు. సో ఇందులో సావిరహేట అవధీన రాధ అనేది ఇంకా ఎంతో దీనురాలైన రాధ విరహానికి సంబంధించినది. ఓ కృష్ణ, నిన్ను చూడలేక నేను శోక సముద్రంలో మునిగిపోయాను. సావిరహే తవదీన రాధ. ఇందులో అంతా కూడా సంస్కృతంలోనే ఉంటుంది. దానికి చెలికత్తె ఆమె సాధారణంగా ఇప్పుడు నిందతి చందన మిందు కిరణమును విందతి ఖేద మదీరం అంటే, నేను ఇలా చందనం రాసుకోనున్నా వెన్నెల సుగంధానికి ఇస్తాయి కానీ నీవు లేని లోటు వల్ల ఆ గంధం రాసుకున్నా నాకు మంటగానే ఉందని చెప్తుంది. వెన్నెల కిరణాలు సోకినా దుఃఖం కలుగుతోందని. మలయ పర్వతం నుంచి వచ్చే చల్లని గాలి కూడా పాముల వాసన నుంచి వచ్చే విషల్లాగా దహిస్తోందట. విరహంలో ఉన్న వారికి ప్రకృతిలో ఉన్న చల్లని వస్తువులు కూడా తాపాన్ని కలిగిస్తాయని ఒక గొప్ప భావన. అలాగే రెండవ చరణంలో ప్రతి పదం ఇదమపి నిగదతి మాధవ, నిగదతి మాధవ తవచరణే ప్రతితాహం, త్వయి విముఖేమయి సపది సుధానిధి రపితనుతే తనుదాహం. ఇది కూడా అన్ని అష్టు జయదేవుడి కథ రాసినవి. అందులో అన్ని కూడా ఈ సమాసాలు ఇలాగే ఉంటాయి. సంస్కృత సమాసాలు ఉంటాయి, ఇందాక ఆంగ్ల సమాసాలు అన్నాం కదా. నిన్ను కలవాలన్న తపన ఎంతో నాకు ఎంతో ఉన్నది. ఆరాధన ఆరాటం ఉన్నది. ఒక అందమైన పూలమాలతో పానుపు సిద్ధం చేసుకుని ఉన్నాను కానీ ఇప్పుడు ఆ పూలబాణం వల్లే ఆమెను గుచ్చుకుంటుందట. నిన్ను కౌగిలించుకుని నీ కౌగిలిలో ఉండడం కోసం ఒక కఠోరమైన వ్రతం చేస్తున్నట్టుగా ఆ పానుపు ఎదురు చూస్తోందట. ఓ మాధవ, అడుగడుగున నీ పాదాలపై పడుతున్నా నేను, దయచూపు అని ధ్యానిస్తోంది అన్నమాట. నువ్వు కనుక విముఖుడు అయితే నా వైపు చూడకపోతే ఆ అమృతాన్ని కురిపించే చల్లని జాబిలు కూడా తన దేహాన్ని దహించి వేస్తున్నాడు అనుకుంటుందట. వెంటనే వెళ్లి ఆమెను కలుసుకొని చెలికత్తె వేడుకుంటుంది. రాధ చెలిక, రాధ చెలికత్తె వేడుకుంటుంది. ఎంత రాధ చెప్పట్లే, రాధ చెల్లిక చెప్తోంది. ఎవరికి, కృష్ణుడికి. ఆమె అవస్థను చూసి, ఆ విరహంలో శౌక సముద్రంలో మునిగిపోయిన రాధ అవస్థను చూసి ఆ జయదేవుడు ఆమె ఇవన్నీ మధుర భక్తి అంటారు. అంటే ఆయన పక్క నుండి చూసేసినట్టుగా ఇవన్నీ ఊహించి రాస్తారు. భక్తి రసం ఉట్టిపడే అష్టపదులు ఎన్నో ఉన్నాయి. చాలా ఇష్టమైన అష్టపది అడిగారు. సరే, అటువంటి అష్టపది లాంటి కృతి లాంటి పాట మీకు ఇంకోటి వినిపిస్తాను. 972-636-1966.

ఏ తల్లి కుమారుడో తెలియలేదు కాని ఎంతటి సుకుమారులో తెలుసట, ఎంతటి మగధీరులో తెలియదు కాని నా మనసు దొంగిలించిన వీరులు మీరు. వలచి వచ్చిన వండితను తొలగన చేయక తప్పులుంటే మన్నించి ఒప్పులుగా భావించి చప్పున బదిలివ్వండి, ఇప్పుడే బదిలివ్వండి అని చెప్పి జానకి గారు తన గొంతులో అత్యంత శ్రావ్యంగా నిలదీసేమని వెటూరు గారి పాటలు ఇస్తే రమేష్ నాయుడు గారు చెప్పాక ఇందాక ఒక మంచి ప్రోటీన్ మిక్స్ లో మనం మంచి టాపింగ్ ఏదైనా వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ పాట. జానకి గారు శ్రీవారికి ప్రేమలేఖ అన్న సినిమా నుంచి ఒక ప్రేమలేఖ రాసి పంపిస్తే కాబోయే శ్రీవారికి అని ఊహించినది ఒకటి. ఇది పొత్తు విజయలక్ష్మి గారు రచన నవల, దాన్ని తిన్నగా

తీశారు. ఎంత గొప్ప ఇందాక విరహం ఏదైతే ఉన్నదో దాని తగ్గ సరిపోయిన పాట ఇక్కడ. ఇవన్నీ కూడా వింటుంటే నాకు ఒక ఘట్టం గుర్తొచ్చింది, అదేమిటంటే చాలా చాలా అపురూపమైనది ఈ లేఖ వ్రాసి పంపించడము. అది కూడా వలచి అతని కోసం ఎదురు చూస్తూ ఉన్న ఒక గొప్ప సాహిత్యాంశం అనండి, లేకపోతే పురాణ గాథ అనండి, ఏదైనా సరే ఇది ఈ చిన్న బిట్ వినిపిస్తాను, ఇది వినండి. ఈ ఘట్ట మీద గుర్తుపట్టగలిగితే ఫోన్ చేయండి 9726361966.

0: ఎక్కడి నుంచి ఎక్కడ పంపించేశారండి మీరు నన్ను? సాహితి గారు, రాజవరం నుంచి సాహితి గారు. మీరు జగదేవుని అష్టపతి అడిగారు, అక్కడి నుంచి శ్రీవారి ప్రేమలేఖకు వచ్చాను. శ్రీవారి ప్రేమలేఖ రాసింది అనగానే నాకు ఈ ఘట్టం గుర్తొచ్చింది. ఎవరండి శ్రీవారి ప్రేమలేఖ రాసింది? ఎవరిని గుర్తుపట్టుకెళ్తే స్టూడియో ఫోన్ చేయండి. రాసేసిన తర్వాత ఆ సందేశం అందుకుని రథం ఎక్కేసుకుని గుర్రాలు వేసుకుని పరిగెత్తి కూడా వచ్చేస్తాడు ఈ మహానుభావుడు. ఆ గొప్ప సందర్భాన్ని ఈ సాహిత్యంలో వర్ణించారు ఇంకొక మహానుభావులు. ఆయన పేరు బొమ్మెల పోతనామాచ్యులు. ఆయన రచించిన పద్యం ఇందాక మీరు విన్నది, ఘనసాల మాస్టర్ పాడారు. కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖున్ కంఠీర వేదాంధ్ర వలగ్ఞున్ నవాంభోజ దళాక్షున్ చారుతర వక్షున్ మేఘ సంకాశ దేహున్ నగారాతి గజేంద్ర హస్త నిభావాహుం చక్రిన్ బీతాంబరున్ ఘన భూషాన్విత కంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్. ఎవరిని చూసింది, ఎవరు చూశారు అనేది ఇంతకంటే గొప్ప వర్ణన ఎలా ఉంటుంది? ఒక పురుషుడు సౌందర్యానికి ఇంతకంటే గొప్ప వర్ణన ఉండదేమో. శ్రీకృష్ణుడు చంద్రబింబం వంటి ముఖం. సరే, ఒక ఆత్మీయులు ఫోన్ చేస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి, రేడియో సర్బీ ఫోన్ చేస్తారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: హలో,
0: నమస్కారం అండి, మీ పేరు చెప్తారా? మీరు రేడియో సర్బీ ఫోన్ చేశారు.
1: కిషోర్ అండి.
0: కిషోర్ గారు చెప్పండి సార్, సందర్భం గుర్తుపట్టారా?
1: లేదండి.
0: పద్యం విన్నారు కథ?
1: లేదండి,
0: కాల్ చేశారు. మీరు అట్టే ఉండండి, అయితే నేను ఈ ఘట్టం అవ్వగొట్టేసి నేను మంచి పాట వినిపిస్తాను ఈలోపు. అండ్
1: ఓకేనండి.
0: సరే, మనం ఎలాగూ ఆ సందర్భం గురించి మాట్లాడుకుంటున్నాం. రుక్మిణీదేవి శ్రీకృష్ణుని చూసినప్పుడు చంద్రబింబం వంటి ముఖం ఉన్నదట, సింహం వంటి సన్నన్ నడుము ఉందట, ఆయనకి సరికొత్త తామర రేఖలు వంటి విశాలమైన కన్నులు ఉన్నాయట, అందమైన వక్షస్థలం ఉందట, మేఘం వంటి నల్లని శరీర కాంతి ఉందట, ఇంద్రుని కంటి ఏనుగు వంటి ఐరావతం తొండం ఏదేది ఉంటుందో అటువంటి బలమైన భుజాలున్నాయట, చేతిలో చక్రాయుధం, పీతాంబరాలు ధరించాడు, శ్రేష్టమైన ఆభరణాలు ధరించాడు, శంఖం వంటి గొంతు, విజయంపై కోరిక, జగత్తుపై మోహం చేసే అందం కలిగిన శ్రీకృష్ణ మహాత్ముణ్ణి, శ్రీకృష్ణ అదేమంటే పరమాత్ముణ్ణి కని రుక్మిణీదేవి అలా జగన్మోహనాకారుణ్ణి చూసిన ఘట్టం శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతంలో ఉన్నదన్నమాట. సరే, అటువంటి పురుషుని సౌందర్యాన్ని వర్ణించే పాట. మీకోసం వినిపిస్తాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది చూడండి బండి, అలా వెళ్ళిపోతుంది. సో మీకు ఆ పాట వినిపిస్తాను, అయ్యా మిమ్మల్ని ఆఫ్ ఇయర్ తీసుకుంటాను ఈ పాట వినేద్దరు కానీ ఈ పాట

ఇప్పుడే కదండి వినిపించాను, మగవాడు అందం వర్ణించడానికి పాటలు లేవన్నారా? ఏంటండి పాటలేనా, పద్యాలు చూడండి. శ్రీకృష్ణ పరమాత్మని ఎంతమంది వర్ణించారండి, శ్రీరామచంద్రుని ఎంతమంది వర్ణించారండి, ఎంత గొప్పగా వర్ణించారండి. మగవాడి అందాన్ని పొగిడే పాటలు లేవని చెప్పకండి. ఏదో పాటలు చెప్పేశారు కానీ బోల్డ్ బోల్డ్ ఉన్నాయి. హీ సో క్యూట్, హీ సో హ్యాండ్సమ్, హీ సో ఆసమ్ అనుకుంటూ ఇది శరీరని కవర్ సినిమా నుంచి ఈవిడే చెప్పారు మహేష్ బాబు గురించి. సినిమా మార్చేసి ఈవిడ ఇంకోటి గురించి చెప్పారు. దాంతో ముగించేద్దాం షో. 3 గంటల పాటు నాతో విన్నందుకు, నా పాట విన్నందుకు, నా పాటలు విన్నందుకు, మీరు కోరిన పాటలకి నా మాట విన్నందుకు ధన్యవాదాలు. రేడియో సురభి .com లో వినొచ్చు మీరు. రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు అర్కాన్సా బెంటన్విల్ అర్కాన్సా నుంచి చిక్కిషోర్ గారు ఫోన్ చేశారు. వినాయక విగ్రహాల గురించి వెతుకుతుంటే రేడియో సురభి గూగుల్లో కనిపించారు. ఎంత బాగుంది కదా సార్. అలా ఎందుకో కాకతాళీయం కనిపించింది కాబట్టి మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. శాశ్వతంగా రేడియో సురభికి ఫ్యాన్ అయిపోతారు మీరు. ద వన్ అండ్ ఓన్లీ రేడియో సురభి 24/7 నడిచే అమెరికాలో మొట్టమొదటి తెలుగు రేడియో షో. ఒక్కసారి ఇటు వచ్చారంటే ఇంకెటు వెళ్లరు. కైండ్లీ డౌన్లోడ్ ది యాప్. మీ మిత్రులందరికీ చెప్పండి, బెంటన్విల్లోనూ ఇంకా అన్ని ఊర్లలో ఉన్న వాళ్ళకి కూడాను ఇట్స్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ అందరికీ. మీకు బెంటన్విల్లో వారందరూ, తెలుగు వారందరికీ, అలాగే చుట్టుపక్కల ఈ కార్యక్రమం వింటున్న వారందరికీ కూడా ఈ శ్రావణ మాసం మరిన్ని శుభాలు తీసుకురావాలని చెప్పి, రాబోయే పండుగలన్నీ కూడా మీకు ఎన్నో శుభకరంగా ఉండాలని చెప్పి, అలాగే మన కోసం పనిచేసే ఎంతో మంది సమాజ ప్రథమ సేవకులందరూ కూడా సంతోషంగా శుభప్రదంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. మళ్లీ మిమ్మల్ని కలుసుకునే వరకు మీరందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆ ఆనందాన్ని జీవితంలో తారసిల్లే వాళ్ళందరికీ పంచుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే పంచుకోవడమే పెంచుకోవడం. సైనింగ్ ఆఫ్. భాస్కర్ రాయవరం. సూసేకి అగ్గిరవ్వలా ఉంటాడంటే ఆ స్వామి. ఇందాక చెప్పిన ఆమె హలో క్యూట్ అని చెప్పిన ఆమె ఇందులో అల్లు అర్జున్ గురించి చెప్పేసింది అన్నమాట. బట్ స్టిల్ శ్రీకృష్ణుని వర్ణించినంత అందంగా ఎవరైనా మగవాళ్ళని వర్ణించగలరా పోతుల కంటే?

0: are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
5: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
7: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
5: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
8: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
9: ఐ హావ్.
8: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
9: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
10: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
11: అలాంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే

హలో హలో హలో, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. నేను వచ్చేసాను మీ కౌశిక్, అండ్ ఇఫ్ యూ బిన్ లిస్నింగ్ టు మీ ఫర్ ద లాస్ట్

0: ఎడ్యుకేషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటిది వింటున్నావా? అది
1: అది
2: అమ్మా, తిను వర్ష అని నా ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్.
1: క్లోజ్ ఫ్రెండ్ అంటే నువ్వు రవి లాగానా?
0: కాదా అంటే మీరు అంకల్ లాగా?

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవు

0: g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకరికి వెజిటేరియన్ కావాలి, ఒకరికి నాన్ వెజ్ కావాలి, ఒకరికి స్పైసీ కావాలి, ఒకరికి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీదు వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాఠా.
4: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com, perfect for dine in, take away or full service catering.
6: All right, so welcome back to Radio Surabhi. And ippudaka we've been talking about the back to school season. We covered summer reading books. Prati summer lo oka book ichevallu, or sometimes even more than one book ichevallu to read, so that manam school start ay lopala we would have some more information. Dan gurinchi quizzes ichevallu, tests ichevallu, talking about different kinds of topics about the book, the themes in the book, avanni chese vallamu. So I just remembering some of the books that we used to read high school lo, To Kill a Mockingbird, The Great Gatsby, Odyssey, avanni. That was over a long time ago, and we did have some nice books that ippudu pillalem chadutunaro, and we got to know about that as well. Some of those books, like the one and only Ivan Elementary School lo chadutarata, I don't know what that's about, but I haven't heard from one of you guys what that really is about. Inda kadigenu, what is the one and only Ivan about? I would really love to know. Call J Sandy 972-636-1966. But back to school ante adhe kaadu, inka chaala chaala untai gearing up. One of my favorite memories, elementary school lo and even in middle school, high school lo antu undedi kaadu, because nen high school ku vache sarki andarki iPads and Chromebooks and MacBooks started becoming more of our devices that we used to use in school, homework aina, test kaina, den kaina, and they were obviously provided by the school themselves. But not inka chinnapudu ante nenu middle school lo unnapudu and elementary school lo unnapudu, we weren't really that tech forward back then, and we still had to bring in school supplies. So one of my favorite things about that, and I don't know if kids now can relate to this, because frankly I don't even know anyone who goes to elementary and middle school anymore, but school supplies konadam anedi appudappudu the schools would provide them, and they would make you come to school about a few weeks before school started, and oka pedda package vachedi, dantlo crayons, scissors, and paper note cards, you name it, pens, pencils, I mean everything that you can imagine, highlighters. And everyone would get a different color. And so by school started, we'd compare, okay, neeka color ochindi, naaki color ochindi, naaki itla ochindi, naaka itla ochindi. And then later on, I think in middle school, other elementary school, middle school lo unnapudu, we used to go ourselves and needed to buy, okay, kotta school year start avutundi kabatti, okay, ee subject ki, notebook, ee subject ki, adi, and the folders, and the pens. And G2 pens undeva appudu, that's what I remember. And appudu antunna, this was not that long ago, but I mean, compared to what kids are doing now, I think, I don't know if kids now know G2 pens. If you guys do, call me, 972-636-1966, if you know what a G2 pen is. But nain school kelinappudu, that was like the pen to have. And baga ink bag vachedi, I think it was like a ball pen, I don't remember, but really, really good pen. So one of the very exciting things about back to school season was school supplies, avanni konukoni, and then making them last throughout the entire year. That was a really cool part that I miss about being in school. And like I said, tarvata high school kochinaka and college kelinaka, I mean everything started becoming more tech forward. All assignments and tests and homework and things like that were done iPads lalo, MacBooks lalo. Tarvata manake, we have our own laptops, work and stuff, and I don't remember the last time heroes key that I put an actual piece of pen on paper. I don't remember the last time because everything has become digital now. But Chepani, do you think that's a really cool thing? Do you think that's, you know, we're saving paper, of course, and we're going more green, but do you think that kids are losing something by not having, you know, physical, you know, touch with paper? Call JS Andy 972-636-1966. I know I just asked a very philosophical question. Na age kin and argina question ka still link ledu, but call JS Andy 972-636-1966. Dallas Miles Dental and Orthodontics. Mee dental health gurinchi aalochistunnara? Ippudu complete dental exam and x-rays are just $29. Mee smile ni healthy ga unchukodaniki ee special offer ni assal miss avvakandi. Call today at 972-484-5400 or visit them at 32344 Forest Lane in Dallas, Texas.

So, Pedisin Manichi Pada Venisa, Massa, Massa. And we've got a lot more songs like this coming. And if you have any request songs, you guys know which number to call, 972-636-1966. So, manam game starte lopala, I want to talk about one last thing that I think not just kids, I think everyone can relate to. The back-to-school schedule. And by schedule, I mean the timings. సమ్మర్లో అయితే యా మనం కావాల్సినప్పుడు పడుకుంటాము, కావాల్సినప్పుడు లేస్తాము. రియల్లీ నాట్ ఫాలోయింగ్ అ సెట్ టైమ్, ఎస్పెషల్లీ ద యంగర్ కిడ్స్. యు నో, యు డోంట్, దేర్స్ నాట్ రియల్లీ అ సర్టెన్ టైమ్ యు హావ్ టు వేక్ అప్ కదా. బట్ దెన్ ద క్లోజర్ దట్ యు గెట్ ఆగస్ట్ లో టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఆగస్ట్, యూ హావ్ టు స్టార్ట్ వేకింగ్ అప్, బికాస్ సడన్ గా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు యూ గోనా హావ్ టు స్టార్ట్ వేకింగ్ అప్ అట్ 6 AM, సమ్టైమ్స్ 7 AM, గోయింగ్ టు స్కూల్, గెటింగ్ రెడీ, షవరింగ్, గెటింగ్ ఆల్ దోస్ స్టఫ్ డన్. సమ్మర్ లో అయితే రిలాక్స్ గా వీకెండ్ లాగా, ప్రతిరోజు వీకెండ్ లాగా యూ కెన్ వేక్ అప్ రిలాక్స్. సో దాట్స్ వన్ థింగ్ that I dreaded growing up, especially in the younger days. Abba malli 6 ki levala ani, because you know you have to get ready, your siblings have to get ready, you guys have to share, you know, things like that. So, and then my sister's school was started at a different time than my school, so we'd all have to leave the house at the same time. So our schedules ani malli back to normal raavadaniki, you know, you have to follow a set schedule, waking up at an alarm and everything like that. So hopefully all the kids, now that school has been started for about a week or two, hopefully all the kids and everyone are, you know, back up and back at their usual schedules. And I remember one time, this is a prank that I think my dad played on me. Chala chinna pada, must have been elementary school or middle school. I don't know if he remembers it, but I definitely do. And I've seen it a lot online, Kani, but it's like when you, it's not 6 a.m., it's like 4 in the morning, but still, they make you, it's a prank, that it's not like, you know, abusive or whatever, but they set the alarm for 4 o'clock and make it seem like it's for 6 o'clock and convince you that you're, no, it is 6 o'clock. So you kind of like have to get up, start getting ready at 4 in the morning, and then you come down, you realize like, in baita sil sun guru rise avle, they enti the, like, you know, samrain the, what's going on? And then you start to

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయినం ఇవ్వడానికి, మీ వాయినం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, వన్ నేమ్ to go. Hareli, Hareli, bringing the taste of home closer to you. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.

హలో హలో హలో, మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. నేను వచ్చేసాను మీ కౌశిక్, అండ్ ఐ స్టిల్ డోంట్ హ్యావ్ ఎన్ యాడ్జెక్టివ్ యెట్. సో కాల్ చేసేయండి ఇఫ్ యూ థింక్ దేర్ ఇస్ ఎ కరెక్ట్ యాడ్జెక్టివ్ దట్ ఐ షుడ్ స్టార్ట్ యూజింగ్. ప్రతిసారి నేను నా ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు ప్రతి షోలో, సో కాల్ చేసేయండి 972-636-1966. The first hour is done. What did we talk about? Well, we talked about back to school. School season start ayipoyindi. Chaala mandi colleges start ayipoyinayi. They've started moving into their dorms. High school, school districts have started, elementary, middle school. So summer has officially come to an end now. Not the season, but the summer, you know, vacation has come to an end. Vacation ni chandu tirigochesuntaru, wherever you've gone. Hopefully you had a great summer.

0: హలో, రేడియో సుడిబి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, మీ పేరు?
1: హాయ్, నా పేరు అనఘా అండి.
0: అనఘా గారు చెప్పండి, హౌ ఆర్ యూ?
1: I'm
0: doing just fine. Thank you so much for asking. So, meeka sound ento meeku telusa?
1: Android anukuntunnanu.
0: Inkokasari cheptara?
1: Hand dryer.
0: Hand dryer kaadu, hand dryer kaadu. But it is an appliance. So, close gane guess chesaru, kaani hand dryer aithe kaadu.
1: Migilina rendu planes, Great Plains, Central Plains.
0: Yes, Great Plains and Central Plains. That is correct. నాకు ఇప్పుడు మీరు అంటుంటే అదే నాకు చాలా చాలా రోజులైంది అది విని. బట్ ఐఎమ్ అస్యూమింగ్ యూఆర్ నాట్ ఇన్ ఫోర్త్ గ్రేడ్ దట్ యూ కెన్ యూ ఆన్సర్. బట్ yes, థ్యాంక్ యూ సో మచ్ అనఘా గారు. మీకు ఏదైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా?
1: లేదండి.
0: లేదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ కీప్ లిసనింగ్.
1: థ్యాంక్ యూ.
0: Okay, so hand dryer aithe kaadu. Indaka we had someone call off air also. Yukti called off air and guessed that it was a vacuum cleaner, which is not the case. Like I said, I thought this one was going to be easy, but it seems like it is not. So, inkoksar play chestanu, kan dankanna mundara, India Today's happy hour is here. Unwind with delicious bar bites, refreshing draft beers, and the perfect evening atmosphere at India Today in South Lake. India Today's happy hour is every day from 4 p.m. to 7 p.m. Bar snacks are just $1 and draft beers are only $2.99. So great bites, cold drafts, and happy evenings. India Today is located at 151 Nolian Drive in South Lake. So my king of song request was chini Monish Nichi, who wanted Satyameva Vijayate from Vakil Saab. Thank you so much, Monish. Call Jason Nanduku. I think you did guess the correct answer in Dhaka for the first sound that it was a camera shutter. But let's see if you guys can guess this one. So, ఈ పాట కాదు ఈ సౌండ్ ఇంకొకసారి ప్లే చేసేస్తాను. ఇట్ ఇస్ నాట్ అ హ్యాండ్ డ్రయర్, ఇట్ ఇస్ నాట్ అ వాక్యూమ్ క్లీనర్. సో ఇట్ ఈస్ అన్ అప్లయన్స్ తో. సో మళ్ళీ ఒకసారి ప్లే చేసేద్దాం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: ఓయ్ బిర్యానీ తింటావా?
7: మర్చిపోయావా? I'm on a diet. Salad.
6: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
7: Inti rendu order chestunava?
6: Anta vari avaku. M&M vaalla weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 p.m. to 11 p.m. Plus, vaalla special live handi biryani to double kamita free.
7: Sharing is caring. Telusa?
6: M&M 1900 Marketplace Boulevard, Irving.
8: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM, HD3.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
10: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

సో కాల్ చేసేయండి 972-636-1966 ఆ సౌండ్ ఏంటి అనేది. అండ్ you can always also request your favorite song that you would like to hear on air. 972-636-1966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaterers.com.
6: India ki teleport aithe enta baaguntundo.
7: What if India was just a tap away?
8: Just imagine, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేయిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursu.com ఆర్ రైట్ టు సపోర్ట్ అట్ mypursu.com.
1: ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for every one. When we respect the community supports us.
9: అలాంటి మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే

0: హలో హలో హలో, మీరు వింటున్నారు రేడియో సిరబి 107.9 FM HD3. రేడియో సిరబి సౌండ్స్ లైక్ హోమ్. నేను వచ్చేసాను మీ కౌశిక్. ఇంకా ఐ స్టిల్ డోంట్ హ్యావ్ ఎన్ యాడ్జెక్టివ్ గైస్. కాల్ చేసేయండి 972-636-1966. వాట్ ఈస్ ది యాడ్జెక్టివ్ ఐ షుడ్ యూజ్ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ ఎవ్రీ సండే? So in Naka, we've been playing a game called Guess the Sound that the kids have been loving. And we've got another version of Guess the Sound coming up, Ippudu, that we're going to have different kinds of sounds. Like in Naka, I gave a hint together, kocham wildga untundani. So with that being said, nin first sound at the play chesestanu, I'll be here till 4 o'clock. Call JLSN number 972-636-1966. What sound is this?
1: Sound, new animal.
0: ఓకే, ఇంకొకసారి ప్లే చేసేద్దాం మనము. సో ఈ సౌండ్ ఏంటి? కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966. ఐల్ గివ్ ఎ హింట్. వీ హ్యావ్ ఏ వర్జన్ ఆఫ్ దిస్ ఎనిమల్.

అరవింద్ సుమేత సినిమా నుంచి మనం పాట వినేసాం రెడ్డి ఇక్కడ సూడు. బట్ ఇందాక అడిగిన సౌండ్ కి లుక్స్ లైక్ యూ గైస్ డిడ్ంట్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఐ థాట్ ఇట్ వాస్ గోయింగ్ టు బి ఈజీ బట్ లుక్స్ లైక్ కొంచెం డిఫికల్ట్ గానే అయింది. సో ఇంకొకసారి ప్లే చేసేస్తాను నేను. విచ్ యానిమల్ మేక్స్ దిస్ సౌండ్? All right, so it is a farm animal. I guess I hint aithe nenu istanu. Call Jay Sandy 972-636-1966. What animal makes that sound? But before I go ahead and play the next song, India Today's happy hour is here. Unwind with delicious bar bites, refreshing draft beers, and the perfect evening atmosphere at India Today in Southlake. Happening every day from 4 p.m. to 7 p.m., bar snacks are just $1, and draft beers are just $2.99. Great bites, cold drafts, and happy evenings. India Today is happening at 151 Nolan Drive in Southlake. So like I said, in India Today, Kellanu, I really like both the veg and non-veg options both, and I think everyone should go ahead and visit them at 151 North Nolan Drive in Southlake. So in that kind of sound, ఏంటి, ఏ యానిమల్ చేస్తుంది? కాల్ చేసేయండి 972-636-1966.

0: So that was the Kannada version of Guns N' Roses in Telugu the places and Ankunanu. But that's new, something new that we listened to today. But very surprising part ఏంటంటే నేను ఇందాక ప్లే చేసిన సౌండ్ కి కరెక్ట్ గా గెస్ రాలేదు. దే గాట్ క్లోజ్, ఇట్స్ నాట్ అ టైగర్ బట్ వెరీ వెరీ వెరీ క్లోజ్. టైగర్ కాకపోతే ఇంకొక యానిమలే ఆ సౌండ్ చేస్తుంది. ఐ థింక్ ఐ జస్ట్ మేడ్ ఇట్ వెరీ వెరీ ఆబ్వియస్. బట్ కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966. సో యాప్ బ్రేక్ లో దగ్గరలో ఉన్నాము, కాల్ చేసేయండి. బట్ బిఫోర్ దాట్ సెలబ్రేట్ వినాయక చవితి విత్ బ్యూటిఫుల్ లార్డ్ గణేశ ఐడల్స్ ఫ్రమ్ ఇండియా బజార్. Pre-booking is now open for 3-foot and 4-foot Ganesha idols. Reserve early to get the best selection of premium quality idols before they are gone. So limited slots are available. Order through the India Bazaar app. Don't wait till the last minute. Bring home Bappa with love and devotion this festive season. So if you're looking forward to Vinayak Chauthi, which who isn't, visit India Bazaar's app and order 3-foot and 4-foot Ganesha idols, which are now open for pre-booking, and they're about to run out pretty soon. So go ahead and download that app. But Tiger aithe kaadu, you guys are very, very close, whoever called. So call the answer number again is 972-636-1966, and we'll see you guys and continue after the break.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited.

0: from Radio Sirabhi. Radio Sirabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పుడు నువ్వు చేసినావో నీకు ఎన్నొచ్చిన ఆఫర్ లెటర్లు
2: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామేంటి? తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్, పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే?
4: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్?
6: 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు.
4: ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
6: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
1: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు వేస్తాం.
7: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: Okay, so back to our game, which we're guessing animal sounds. Indaka, I said it wasn't a tiger. And Manaki Gaurav called Jesaru, who is 12 years old, who is in sixth grade, who is a favorite, who is having a very fun time with his first couple of weeks of school in his band class in Mata. So good job, Gaurav. I was also in band back in the day, so cool to see that. I don't see a lot of kids in band these days, so that is pretty interesting to hear about. Correct answer. He guessed it. It is a lion, not a tiger. The only next best thing that it could be is after a tiger is a lion. Lion is my favorite animal, so that was a pretty cool thing to see. I've never seen, like, ఎప్పటి నుంచి సఫారీ కెళ్ళి లయన్ ని చూడాలని ఉంది, బట్ ఇట్స్ అ హోల్ ప్రాసెస్ టు గెట్ ఇన్ టు అ సఫారీ, అండ్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ వన్ డే హోప్ఫుల్లీ, ఇఫ్ దోస్ ఆఫ్ యూ హూ హావ్ బీన్ టు అ సఫారీ అండ్ హావ్ సీన్ అ లయన్ అప్ క్లోజ్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ అ జూ, జూలో అందరూ చూస్తారు, ఐమ్ టాకింగ్ అబౌట్ లైక్ రియల్ ఇన్ ఆఫ్రికా, like Nizam, proper experience. If you have done it, tell me how it is. Call Jalton at number 972-636-1966. So we have 30 more minutes left, and we've got a few more sounds and a few more request songs to play. But next to sound play, Jesadamanamu, this animal is from the water. Ayintaite istanu. Call Jay Sandy, 972-636. What animal makes this sound?
9: Carefully.
8: Okay, inkokkasari. All right, so 972-636-1966. What animal makes that sound? Hint at the HSNO, it's from the water. And I'll give one more hint for the kids out there. The animal is in Finding Nemo. You've seen that movie. It's a very old movie, I know, but it is a really good movie. So if you've seen it, let me know. 972-636-1966. What animal makes that sound?

0: ఏం కానిచ్చారు?
1: వైరల్.

0: perfect gift for your loved ones. So
1: okay, so మనం పాట వినేసాం ఫ్రమ్ ద మూవీ గేమ్ చేంజర్ రా మచా మచా. అండ్ గేమ్ చేంజర్ కూడా వచ్చి ఇట్స్ గోన్ బి అబౌట్ 2 years నౌ. గేమ్ చేంజర్ పుష్ప 2 ఆల్మోస్ట్ ఒకటే టైంలో వచ్చినాయి అండ్ నౌ ఇట్స్ గోన్ బి 2 years సిన్స్ దాట్, విచ్ ఇస్ రియలీ రియలీ ఇన్సేన్. బట్ మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది ఇందాక ప్లే చేసిన యానిమల్ కి. Hiranya called, it is from the movie, it is from a horse. A horse is the one that makes that noise. So which is pretty, you know, it's a farm animal. I gave the hint. But thank you so much, Andaru, call chesinanduku. We are towards the end of our show. We've got one more song that I'll play and it'll be, keep listening to Radio Surabhi, 24/7 entertainment. We're going to have a lot more fun shows and a lot more amazing RJs coming up, so Vintu Undandi. But last song play Jesse, I will be taking signing off. I will see you guys because we're at the end of August. I will be seeing you guys in September. Kada next week September kada, yes. So thank you Andru, call Jesse Nandaku. We've got one more song left that I'm going to play, request song. Thank you so much, and you guys are going to see me in September next week, same time, same place.

మ్యూజిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా అబ్బా కడుపు నిండిపోయిందా? ఎవరి గురించి మాట్లాడదాం? ఆ రెడ్డి గారు ఈ లైఫ్ లో స్పైస్ ఉండదు. శేఖర్ సార్, అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికెట్ ఉంది. ఏ ఆడి వద్దమ్మా, మనం వచ్చాడే చెప్పుకుందాం.

0: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ యుఎస్ లో జనరలీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all, it avoids complaints.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noru rinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas, 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్, వన్ name to go, Hareli, bringing the taste of home closer to you.

0: know, Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: ఇండియా వెళ్ళాలి మరి నేను.
7: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
6: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
8: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.

0: హాయ్ అండ్ రాము పల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబాబు.
0: హాయ్ అండ్ రాము పల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: సురభి
1: ది తెలుగు నేస్తం రేడియో సురభి
0: 107.9 FM HD3
2: పాపా నిదా దిస హి అన్నకతి.

0: ఓయ్ లంచ్ కి ఎక్కడ కనవెళ్దామా?
1: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
0: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
2: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
5: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Hello, dinner plans enti. Group lo RM support chesalar.
7: What a day, I'm completely exhausted. Dinner plans enti?
8: Nene em undaledi ee roju dinner ki. Dinner plans enti?
9: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala. Royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
11: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
13: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
14: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
13: హాయ్, నేను మీ తేజ సజ్జ.
14: టు లిసన్ టు రేడియో సురభి
13: 107.9 HD3,
12: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
13: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సుర్భి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్
1: శ్రీకృష్ణ.
2: రేడియో సురభి 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
3: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్

0: Clear hypothec, no flights, no favors, no follow-ups. With MyPursu, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. MyPursu isn't just an app. It's your genie in the cloud. Download the MyPursu app or visit MyPursu.com or write to support at MyPursu.com.
1: Isthinamma vayanam, puttukuti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయినం ఇవ్వడానికి, మీ వాయినం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్ ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: అమ్మా, సాటర్డే మూవీ?
1: మన బడి క్లాస్.
2: అమ్మా,
1: ఉప్పు కప్పు రంబు తెలుగు పద్యం చెప్పు.
2: ఉప్పు కప్పు రంబు ఒక్క
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం,
4: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: I am Ram Gopal Varma.
6: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
7: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
8: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
2: నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
5: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఫ్యాషన్ టీ, చాట్, థాలీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
0: ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
2: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
3: మీ నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
3: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణుమంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: I am Ramgopal Varma.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
4: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్, ఇంతేనా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా

సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: పట్నాయక్.
2: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలీనా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
3: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
2: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
5: Oi, biryani tintava?
6: Marchipoyava? I am on a diet. Salad.
5: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
6: Inti rendu order chestunava?
5: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vala special live handi biryani to double kamita free.
6: Sharing is caring. Telusa?
5: M&M 1900 Marketplace Boulevard, Irving.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.

0: ఇప్పటిదాకా చేసినావా, నీకెన్నో వచ్చిన ఆఫర్ లెటర్లు.
1: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
0: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
0: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. సాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 9724845400 ఆర్ విజిట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్.
0: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
3: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ. అంటే ఎంతో తెలియని వయసులో నేను
4: ప్రేమించినాను.
0: మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు, అందుకనే చెప్పనేలేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: అన్నా, ఇప్పుడు నువ్వు కూడా.
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్. నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ హరి శంకర్.
7: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
2: రేడియో సురభి.
4: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.